ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల ఆదివారం శుభోదయం.

స్టూడియో క్లాక్లో సమయం 6:05 దాటి 20 సెకండ్లు. పవిత్రతను వెతుక్కుంటూ, చరిత్రను తెలుసుకుంటూ, ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ మరో అద్భుతమైన క్షేత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది ఇవాల్టి క్షేత్రదర్శిని. కొన్ని ప్రదేశాలు మన కళ్ళకు కనిపిస్తాయి, మరికొన్నేమో మన మనసుకు కూడా కనిపిస్తాయి. ప్రార్థనతో అడుగు పెడితే మనసుకు ప్రశాంతతను, విశ్వాసంతో నిలబడితే జీవితానికి ధైర్యాన్నిచ్చే పవిత్ర ప్రదేశమది. ప్రేమను పంచుతూ, సేవను నేర్పుతూ, దేవుని మీద విశ్వాసంతో ముందుకు నడిపించే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గంట మోగితే ప్రార్థన గుర్తొస్తుంది. శిలువ కనిపిస్తే త్యాగం గుర్తొస్తుంది. చర్చి కనిపిస్తే దేవుని సన్నిధి గుర్తుకొస్తుంది. అలాంటి మంచి అనుభూతిని అందించే ఆ ప్రదేశమేదో కాదు మన హైదరాబాద్ ఎర్రగడ్డ సనత్నగర్లోని సెయింట్ థెరిసా చర్చ్. చరిత్రను తనలో దాచుకున్న ఈ చర్చ్ ఎన్నో ప్రార్థనలకు సాక్ష్యంగా నిలిచింది, ఎన్నో కుటుంబాలకు ఆత్మీయ బలాన్నిచ్చింది, ఎన్నో జీవితాలకు సేవా మార్గాన్ని చూపించింది. అయితే ఈ చర్చ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ, సెయింట్ థెరిసా మనకు అందించిన గొప్ప సందేశమేంటో తెలుసుకుందాం. ప్రార్థనతో మొదలయ్యే ఈ ప్రయాణంలో మీరు మాతో కలిసి రండి. మనసును తాకే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కాసేపు అలా విహరిద్దాం. స్టే ట్యూన్డ్.

క్షేత్ర దర్శనంలో ఉన్నాం. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెయిన్ రోడ్డుపై వెళ్తుంటే ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం మనల్ని ఆకర్షిస్తుంది. అదే సెయింట్ థెరిసా చర్చ్. ఈ చర్చికి పేరిచ్చిన సెయింట్ థెరిసా ఆఫ్ చైల్డ్ జీసస్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆమె గొప్పతనం పెద్ద పెద్ద పనులు చేయడంలో కాదు, చిన్న చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయడంలో ఉందని చూపించింది. మన జీవితంలో కూడా అంతే కదా. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిరునవ్వు, ఒకరి బాధను వినడం, ఇవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ మనసుకు మాత్రం చాలా పెద్దవిగా మారతాయి. బైబిల్లో యేసు ప్రభువు చెప్పిన మాట ఉంటుంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని. అదే ప్రేమను, సేవను, విశ్వాసాన్ని గుర్తుచేసే ఆధ్యాత్మిక ప్రదేశంగా సెయింట్ థెరిసా చర్చ్ ఇప్పటికీ నిలుస్తోంది. ఇక్కడ సెయింట్ థెరిసా ఆఫ్ చైల్డ్ జీసస్ను లిటిల్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఆమె చూపించిన ఆధ్యాత్మిక మార్గం చాలా సింపుల్. జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలు చేయలేకపోయినా మనం చేసే ప్రతి చిన్న పనిని ప్రేమతో నిస్వార్థంగా చేస్తే అదే దేవునికి అర్పించిన సేవ అవుతుంది. అందుకే ఈ చర్చి పేరు కేవలం ఒక పవిత్రురాలి పేరును గుర్తు చేయడం మాత్రమే కాదు, చిన్న పనుల్లో గొప్ప

అనే ఒక జీవన విధానాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం నుంచి అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం వరకు ప్రతి మంచి పని ఒక ప్రార్థనగా మారచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

చర్చి అంటే గంట మోగుతుంది, ప్రార్థనలు జరుగుతాయి, అంతేనా? కాదు, సెయింట్ థెరిసా చర్చి చరిత్ర చూస్తే అవి మాత్రమే కాదు, చర్చి తలుచుకుంటే ప్రజలకు ఉపయోగపడే ఇంకెన్నో పనులు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేసింది మనం మాట్లాడుకునే ఎర్రగడ్డ సనత్నగర్లోని సెయింట్ థెరిసా చర్చి.

అందుకే ఇక్కడ ప్రార్థనతో పాటు విద్య, యువత అభివృద్ధి, సామాజిక సేవ కూడా ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తాయి. పేద పిల్లల కోసం డాన్ బోస్కో స్కూల్ స్టార్ట్ అయింది. ఇక్కడ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఈ సేవా ప్రయాణంలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక పూట అన్నం పెట్టడం ఆకలిని తీర్చొచ్చు, కానీ విద్యనివ్వడం ఒక జీవితానికి దారి చూపిస్తుంది. అందుకే విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలు సామాజిక సేవలో ముఖ్యమైన భాగాలుగా ఈ చర్చి నుండి నిలిచాయి. డాన్ బోస్కో ఆలోచనా విధానంలో యువతను మంచి విద్య, క్రమశిక్షణ, నైపుణ్యాలతో తీర్చిదిద్దడం ప్రధానమైన అంశం. అందుకే ఇక్కడి సేవను చూస్తే ప్రార్థనా మందిరం నుంచి సమాజ సేవ వరకు విశ్వాసం జీవితంలో ఆచరణగా మారిన తీరు కనిపిస్తుంది. అంటే ఆధ్యాత్మికత మనసును మార్చాలి, సేవ సమాజాన్ని మార్చాలి. బైబిల్లో యేసుప్రభు చెప్పినట్లు, ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేసినది నాకు చేసినట్టే. అందుకే నిజమైన భక్తి ప్రార్థనలో మాత్రమే కాదు, మన చేతులతో చేసే మంచి పనిలో కూడా ఉంటుంది. సెయింట్ థెరిసా చర్చ్ మనకు చెప్పే అందమైన సందేశం అదే.

ఎర్రగడ్డ సనత్నగర్లోని సెయింట్ థెరిసాస్ చర్చి గురించి మాట్లాడుతున్నాం కదా. యూత్ అంటే ఎనర్జీ, యూత్ అంటే కలలు, యూత్ అంటే దేశ భవిష్యత్. అలాంటి యువతను కేవలం ప్రార్థన వైపు మాత్రమే కాకుండా విద్య, నైపుణ్యం, సేవ, సామాజిక బాధ్యత వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా ఈ ప్యారిస్ చరిత్రలో కనిపిస్తాయి. యువతకు కేవలం అవకాశాలు ఇవ్వడం కాదు, వారి సామర్థ్యాన్ని గుర్తించి సరైన దిశలో నడిపించడం కూడా ముఖ్యం. కంప్యూటర్, టెక్నికల్ స్కిల్స్ ఇలాంటి శిక్షణలు అందుకే చాలా చాలా కీలకం. చేతిలో ఒక నైపుణ్యం ఉంటే మనసులో ఉన్న కళకు ఒక మార్గం దొరుకుతుంది. యువతలో సేవాభావాన్ని పెంచడం కూడా అంతే ముఖ్యం. మన కోసం మాత్రమే ఎదగడం కాదు, మనతో పాటు ఇంకొకరిని కూడా ముందుకు తీసుకెళ్లడం సమాజానికి ఉపయోగపడే యువత లక్షణం. ప్రతిభకు సేవతోడైతే ఆ ప్రతిభ ఒకరి జీవితాన్ని మాత్రమే కాదు చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మార్చగలదు. యువత కోసం డాన్ బోస్కో యూత్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయి మనం మాట్లాడుకుంటున్న సెయింట్ థెరిసా చర్చిలో. ఎందుకంటే ఒక యువడికి ప్రార్థనతో పాటు ఒక అవకాశం కూడా ఇస్తే అతని జీవితమే మారిపోవచ్చు. మీరు లోకానికి వెలుగయ్యున్నారు అని యేసుక్రీస్తు చెప్పినట్టు మనలోని ప్రతిభని దాచుకోకుండా దాన్ని మంచి కోసం ఉపయోగిస్తే మనమే ఇంకొకరి జీవితానికి వెలుగవుతాం. అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైన సేవ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కానీ మనం క్షేత్రదర్శినిలో ఇవాళ మాట్లాడుకుంటున్న సెయింట్ థెరిసా చర్చిలోని కల్వరీ చాపెల్ గురించి తెలుసుకుంటే, అక్కడ కల్వరీ చాపెల్ను దర్శించినప్పుడు శిలువను చూస్తాం. కానీ ఆ శిలువ వెనుక ఉన్న ఒక సందేశాన్ని గుర్తు చేసుకోవడం ఇంకా ముఖ్యమైనది. ప్రేమ, త్యాగం, క్షమ, సహనం. మన జీవితంలో ఎవరో మనల్ని బాధించినప్పుడు ప్రతీకారం కన్నా క్షమించడం ఎంత గొప్పదో ఈ సందేశం గుర్తు చేస్తుంది. శిలువ అంటే కేవలం గతంలో జరిగిన ఒక సంఘటనకు గుర్తు కాదు, ఈరోజు మన బాధలను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక సందేశం కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు మనసు విరిగిపోకుండా విశ్వాస

విశ్వాసంతో నిలబడడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం కల్వరి మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు. క్రీస్తు త్యాగం మన కళ్ల ముందు నిలిచినట్టవుతుంది. ఈ కల్వరి చాపెల్ను 1987 ఏప్రిల్ 17న ఆశీర్వదించారు. మన జీవితంలో

ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసాస్ చర్చ్ ఎన్నో దశాబ్దాలుగా ఒక ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోంది. ఆర్చ్ డియోసిస్ సమాచారం ప్రకారం ఈ ప్యారిష్కు సెయింట్ థెరిసా ఆఫ్ చైల్డ్ జీసస్ ప్యాట్రన్. ప్రస్తుతం ఇక్కడ సుమారు 2500 మంది క్యాథలిక్స్ ఉన్నట్లు ఆర్చ్ డియోసిస్ చరిత్ర చెబుతోంది. ప్యారిష్లో విన్సెంట్ దే పాల్ సొసైటీ, పారిష్ కౌన్సిల్, యూత్ గ్రూప్,

అల్తార్ బాయ్స్ అండ్ గర్ల్స్ అసోసియేషన్ వంటి సేవా విభాగాలు కూడా ఉన్నాయి. కానీ సంఖ్యల కంటే గొప్పది ఇక్కడికి వచ్చే ప్రతి మనిషి తనతో తీసుకొచ్చే ఒక ప్రార్థన. ఒక ప్యారిస్లో ఇలాంటి వివిధ సేవా విభాగాలు ఉండడం ఒక అందమైన ఆలోచన. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన విధంగా దేవుని సేవలో భాగస్వాములు కావచ్చు. ఎవరో ప్రార్థన ద్వారా, ఎవరో సేవ ద్వారా, మరొకరు యువతతో కలిసి పనిచేయడం ద్వారా, ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక చర్చి గొప్పతనం దాని వయసులో మాత్రమే ఉండదు, దాని గడప దాటిన తర్వాత మనిషి మనసులో కలిగే మార్పులో ఉంటుంది. కన్నీటితో వచ్చిన వారికి ఓదార్పు, భయంతో వచ్చిన వారికి ధైర్యం, కృతజ్ఞతతో వచ్చిన వారికి ఆనందం. అదే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అసలైన అర్థం. అందుకే యేసుప్రభువు భయపడకుడి, నేను మీతో ఉన్నాను అని చెప్పిన ఆ మాట ఎంతో ధైర్యాన్నిస్తుంది. మన సమస్య ఎంత పెద్దదైనా, మన ప్రార్థన ఎంత చిన్నదైనా, దేవుని ముందు మనస్ఫూర్తిగా పలికిన మాటకు విలువ ఉంటుంది. అందుకే ఎర్రగడ్డలోని సెయింట్ తెరిసా చర్చ్ ఒక భవనం మాత్రమే కాదు, విశ్వాసం, ప్రార్థన, ప్రేమ, సేవ కలిసిన ఒక ఆధ్యాత్మిక నిలయం.

0: ప్రార్థన మనసుకు బలం, ప్రేమ జీవితానికి వెలుగు, సేవ మన జీవితానికి అర్థం. సెయింట్ థెరిసా చూపిన ఈ మార్గంలో మనము ఒక్క అడుగు ముందుకు వేద్దాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్పినట్టు, ఆ వెలుగు మనలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో ఎల్లప్పుడూ వెలగాలని కోరుకుంటూ సెలవు. దేవుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ మీ ఆర్జే నాగ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 11వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
2: మహాభారత ఇతివృత్తంలో భీష్మ ధర్మజుల సంభాషణలో శాంతి పర్వములో అంపశయ్యపై నుండి భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఇతివృత్తాల్లో శ్రీకృష్ణుని సలహా మేరకు చెప్పే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు చెప్పే లోకహితమైన విషయాలను ఇంతవరకు మనం 10 ప్రశ్నలకు సమాధానంగా తెలుసుకున్నాం. ఇక ఈరోజు 11వ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ఎలా చెప్తున్నారు, ధర్మరాజు అడిగిన 11వ ప్రశ్న ఏమిటో ఇలా తెలుసుకుంటాం. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి చూసి, ఓ పితామహ, దుర్లభమైన రాజ్యం లభించింది నాకు. అయితే రాజ్యం చేతికి చిక్కినంత మాత్రాన, అధికార యంత్రాంగం ఆధీనంలో ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? సైన్య శక్తి కావాలి, ధనశక్తి కావాలి. శక్తి లేకుండా ధర్మాన్ని ఎలా రక్షించగలను? ఖజానాలో తగినంత పైకము లేకుండా, చేతి నిండా నిధులను ప్రోగు చేసుకోకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టగలను? సత్యవాక్య పాలకుడనన్న నా బిరుదును, నా వాగ్దానాలను ఎలా నిలబెట్టుకోగలను? ఇలాంటి పరిస్థితుల్లో, అనగా సైన్య శక్తి లేకుండా, ఖజానాలో పైకం లేకుండా ఉన్న హీన బలుడైన రాజును శత్రువులు కూడా నలువైపులా ఎదుర్కొంటే కర్తవ్యం ఏమిటి? శత్రువులు ముందర అట్టి రాజు ఏం చెయ్యాలి అనే ప్రశ్నను ధర్మరాజు భీష్ముల వారిని అడిగారు. అప్పుడు భీష్ముల వారు ఇలా అంటున్నారు, ఓ ధర్మానందన, ఈ విషయములో విఘ్న పురుషులు సముద్ర సంవాదము, అంటే సముద్రమునకు సరిత్ అంటే నది, పారే గంగా నది, విఘ్న పురుషులు సముద్ర సరిత్ సంవాదం అనే ఉపాఖ్యానాన్ని చెప్పుకుంటారు, అది చెప్తానని ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానంగా ఉదాహరణ

0: అనేటువంటి కథపూర్వకంగాని భీష్ముడు ధర్మజల వారికి చెప్తున్నారు. ఇక్కడ వారు చెప్పిన సమాధానం ఏమిటో చూస్తాం. సముద్రుడు ఒకసారి నదులన్నిటినీ చుట్టూ కూర్చోబెట్టుకొని సుఖగోష్ఠితో కూర్చొని ఉన్నాడు. సముద్రుడికి ఒక అనుమానం వచ్చింది. అడిగాడు, ఓ నదులారా, నేను చూస్తున్నా వరదలు పొంగి ఒడ్డులు ఒరుసుకుంటూ మీరు ప్రవహిస్తున్న సమయంలో ఒడ్డును ఉన్న మహామహా వృక్షాలన్నీ మూల మట్టంతో సహా కూలిపోతున్నాయి. మీ ప్రవాహములోను అవి కొట్టుకుపోతున్నాయి. కానీ ప్రబ్బలి చెట్టు ఉన్నది, ఇది మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటున్నది. వాటి పరిమాణం సన్నగా గాలికి ఊగిపోతూ ఉంటాయి, చేవ ఉన్నట్లు కనిపించదు. పైగా వృక్షాలు ఒడ్డున కొద్ది దూరాన ఉంటాయి. ఇవి మరీ ఒడ్డు మీద నీటికి ఆనుకొని ఉంటాయి. కానీ మీరు ఎంత వరదగా పారినా వాటిని ఏమీ చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద తలకాయలను నేల రాల్చడానికి మీకు శక్తి ఉంది, కానీ ఈ ప్రబ్బలి చెట్ల వంటి సన్నకారు చెట్లు మీకు లొంగవేమిటి? వాటి లెక్కలు ఏముందిలే, వాటి లెక్క ఏముందిలే అని అవజ్ఞతతో మీరు ఊరుకుంటున్నారా? లేక అవి మీకు ఏదైనా ఉపకారం చేశాయా? అప్పుడు సముద్రుడికి సమాధానంగా గంగానది ఇలా అంటున్నది, ఓ సరిత్పతి, అంటే నదులన్నిటికీ పతి అయినటువంటి ఓ సముద్రమా అన్నట్లు, ఈ చెట్లు తామున్న చోట తలలు ఎగురువేస్తూ నిల్చుని తలలు వంచేందుకు సిద్ధపడు. గర్వం ఎక్కువ, పగరబోతు లక్షణాలు ఎక్కువ. ఎదుటి శక్తి ఏమిటి, తమ శక్తి ఏమిటి అనే ఇంగిత జ్ఞానం ఉంటే ఆ చెట్లు అలా ప్రవర్తించవు. అందువలనే అవి తమ స్థానాలను కోల్పోవలసి వస్తుంది. ప్రవాహములో పడి నశించిపోవడం కూడా సంభవిస్తుంది. కానీ ప్రబ్బలి చెట్లు అలా చేయవు. అవి నది వేగంగా పారుతున్నవని గ్రహిస్తాయి, వరదలు వచ్చినవని చూస్తాయి, వెంటనే తలలు వంచుతాయి. వాటి తలలు వంగాయని అనగానే అవి లొంగాయి అనే అర్థం కాదు. నదీ వేగము శాంతించగానే ఆ ప్రబ్బలి చెట్లు మరలా తమ తమ స్థానాలలో తల ఎత్తుకొని నిల్చుంటాయి, పూర్వపు స్థితిని పోగొట్టుకోవు. ప్రబ్బలి చెట్లకు సమయాసమయాలు తెలుసు, దేశకాల ఉచితంగా అవి వ్యవహరిస్తాయి. అంతేకాక అవి మాకు అనుకూలంగా వ్యవహరిస్తాయి, మా వశంలో ఉంటాయి, ఉద్దండత ఉండనే ఉండదు. వాటికి ప్రమాదం ఏముంటుంది? మా వల్ల వాటికి స్థాన భ్రంశం ఎందుకు కలుగుతుంది? వాటిని మేము వరదల్లో ఎందుకు లాక్కొని వస్తాము? ప్రవాహ వేగం ఎక్కువ కావటం చూసి తలలు వంచి వేగం శాంతించగానే తలలు ఎత్తి నిల్చుండే మొక్కలు, చెట్లు, లతా గుల్మాలు గాలి తాకిడికి ఏటి వరదకు ఎప్పుడూ దెబ్బతినవు. పరాభవాన్ని చూసావా అని భీష్ముడు ధర్మరాజు ఇలా అంటున్నారు. చూసావా ఓ కుంతీనందన, ఓ ధర్మరాజా అన్నట్టు. ఈ విధంగానే బలవంతుడైన శత్రువు యొక్క ప్రథమ వేగానికి, ఆరంభ శూరత్వానికి తల వంచకుండా ఎదిరించి నిల్చున్నవాడు నశిస్తాడు. శత్రువు యొక్క బలాబలాలను సమీక్షించుకొని తనను తదనుసారణంగా ప్రవర్తించేవాడు, సమయస్ఫూర్తిగా ప్రవర్తించేవాడు ఎప్పుడూ పరాజయాన్ని పొందడు. చూసారా అని ఒక అద్భుతమైన భావాన్ని కలిగినటువంటి, ఏ విధంగా ప్రవర్తించాలి అన్నట్లుగా ఒక వ్యక్తికి కూడా చెప్పే విధంగా, కూడా సామాన్యుడు కూడా చెప్పే విధంగా ధర్మరాజుకు భీష్ముడు చెప్పినటువంటి ఈ 11వ ప్రశ్న సమాధానం మనం ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరు ఇంతవరకు చింతనం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 11వ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈరోజు ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహికలో 8వ భాగం పురుషోత్తం దాస్ టాండన్ వినవచ్చు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఉదయం 10 గంటలకు భారతరత్న ప్రత్యేక ధారావాహికలో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో స్లిప్ డిస్క్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది.

0: భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమాపేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక్ ప్రకార్ కే వైజ్ఞానిక్ సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్ష, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్ ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థ.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు

0: అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండి వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం. స్లిప్ డిస్క్ గురించి ప్రముఖ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: మీరు ఈ ఆర్థోపెడిషియన్గా చాలా కాలం పనిచేశారు, ఎంతోమంది స్లిప్ డిస్క్ సమస్యల పట్ల సరైన సమాధానాన్ని, సలహాని, సర్జరీని కూడా చేశారు. ముఖ్యంగా ఈ స్లిప్ డిస్క్ సమస్య అంటే ఏంటి, ఏ కారణాల వల్ల ఈ స్లిప్ డిస్క్ సమస్య వస్తుందంటారు?
1: ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటాం, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని అంటాం. దాంట్లో రెండు భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ పల్పోసస్, తర్వాత ఫైబ్రోసస్ అని రెండు ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే వెన్నుపూసకి దెబ్బ తగలడం వల్ల కానీ డిస్క్లో ఉన్న ఈ మ్యాటర్ ఒకటి కొంచెం జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. అది బయటకు వచ్చినప్పుడు ఈ నరం మీద ఒత్తిడి పడి ఏదైతే నరం మీద ప్రెస్ అవుతుందో, సపోజ్ మెడలో వచ్చింది అనుకుని, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఆ నరం మీద ఒత్తిడి పడినప్పుడు మనకి ఆ చెయ్యి అంతా కూడా తిమ్మిరి కానీ, లేకపోతే ఆ వేళ్ళు సరిగా పనిచేయకపోవడం కానీ, లేకపోతే బలహీనం అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతుంటాయి. లంబార్ డిస్క్లో ప్రొలాప్స్ అయినప్పుడు మనకి అక్కడ కాలు వచ్చే నరం, సయాటిక్ నరం అంటాం కదా, దాని యొక్క రూట్స్ మీద ప్రెస్ అయినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు, తిమ్మిరి, మళ్ళీ కాలు సరిగా పనిచేయకపోవడం, లాగుతూ ఉండడం, నిద్ర కూడా మనకి డిస్టర్బ్ అవ్వడం లాంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్లిప్ డిస్క్ యొక్క లక్షణాలు.

0: డాక్టర్ గారు, ఈ డిస్క్ అనేది శరీరంలో వెన్నుపూస నిర్మాణంలో ఒక భాగం కదండి. దాని అవసరం ఏముంది? దాని పనితనం ఏముంటుంది? దాని స్లిప్ అయినప్పుడు వచ్చే సమస్య చెప్పారు మీరు, దాని పనితనం ఎలా ఉంటుంది?
1: యాక్చువల్గా అండి, మనకి వెర్టిబ్రాలో మధ్యలో రెండు వెన్నుపూసల మధ్యలో ఉండే ఒక దాన్ని డిస్క్ అంటాం కదా. ఈ డిస్క్ మనకి భగవంతుడు మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు అది ఒక కుషన్, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది. సో దాని ఒక శరీర నిర్మాణంలో అది దాని పనితనం అనమాట.
0: ఒక
1: సో
0: విధంగా మనం కార్లో కానీ దీంట్లో ఒక వెహికల్లో కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా గొంతులో పడ్డా ఏం చేసినా షాక్ అబ్జార్బర్ ఉన్నట్లయితే పైన శరీరం మన వరకు డ్రైవర్కి
1: కరెక్ట్
0: తగలకుండా ఉంటుంది.
1: కరెక్ట్
0: సిమిలర్గా మనం నిత్య జీవితంలో చేస్తున్న ఏ పనైనా ఏ స్ట్రెయిన్ అయినా కానీ వెన్నుపూసకు డ్యామేజ్ కాకుండా లోపల ఉండే నరాలకు ఇబ్బంది కలగకుండా ఇది ఒక షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది అంటారు.
1: కరెక్ట్ అండి, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
0: ఇది మీరు అన్నట్టుగా మెత్తగా కొంచెం జెల్లీ ఫామ్లో
1: జెల్
0: ఉంటుంది.
1: అవునండి.
0: ఇది ఎప్పుడు ప్రొట్రూడ్ అవుతుంది? మీరు ఇలా ప్రొలాప్స్ అంటున్నారు కదా, ఏ పరిస్థితుల్లో ఇది జరుగుతుంది?
1: ఒకటి అంటే సడన్గా బరువులు ఎత్తడం కానీ, అలవాటు లేని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే పని ఒత్తిడి వల్ల. సపోజ్ ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి కానీ సరిగా ఎక్సర్సైజ్ లేనప్పుడు, అంటే మన అబ్డామినల్ మజిల్స్ బ్యాక్ మజిల్స్ రెండు కూడా బ్యాలెన్స్లో ఉన్నప్పుడే ఆ మధ్యలో ఉన్న స్పైన్ యొక్క స్టెబిలిటీ బాగుంటుంది. సపోజ్ ఊబకాయం అంటే ఒబేసిటీ వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్ ఎక్కువ బల్జ్ అయినప్పుడు, సో ముందరే ఒక సపోర్ట్ పోతుంది కాబట్టి మనకి స్పైన్ మీద వెనక నుంచి ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అలాంటి సమయంలో మనకి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అది రప్చర్ అయిపోయి ఆ జెల్ అన్నది బయటికి వస్తుంది కాబట్టి దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం మనం. పాశ్చర్ కూడా, సో ఎక్కువసేపు అంటే మనం కరెక్ట్గా సపోర్ట్ తీసుకోకుండా గంటల తరబడి కూర్చోవడం, ఇలా చేయడం వల్ల కూడా ఆ వెన్నుపూస మీద ఒత్తిడి పడి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది మనకి బల్జ్ అయ్యి బయటకు వచ్చి ఈ ఒక డిస్క్ సిమ్టమ్స్ బయటపడవచ్చు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా వెన్నుపూసకి దెబ్బ తగిలినప్పుడు ఈ డిస్క్ అన్నది డ్యామేజ్ అయ్యి మనకి అయిపోతాం అనమాట. సో అది బయటపడుతుంది.
0: సో ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ జరిగినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగిన దాన్ని బట్టి ఏ సమస్యలు వస్తాయి?
1: మనకి వెన్నుపూస తీసుకుంటానండి, రెండే ప్లేసెస్లో వెన్నుపూస యొక్క కదలిక ఎక్కువ ఉంటుంది, ఒకటి మెడలో ఒకటి నడుంలో. ఈ మధ్యలో థొరాక్స్ అంటే ఈ ఛాతీ భాగంలో వెన్నుపూస అన్నది ఎక్కువ కదలిక ఉండదు కాబట్టి అక్కడ డిస్క్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో మెడ ఒకటి మనం తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ కదలిక ఉంటుంది కాబట్టి అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నడుంలో కింది భాగంలో ఎక్కడ కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అంటే వంగుతాము లేస్తాం కాబట్టి ఆ ప్లేసెస్లోనే డిస్క్ యొక్క డ్యామేజ్ అన్నది సాధారణంగా ఉంటుంది.
0: డాక్టర్ గారు, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి అనేది ఇవాళ రేపట్లో సమాజంలో సర్వసాధారణంగా చూస్తున్నాం.
1: అవునండి.
0: అయితే నొప్పి అనగానే అది డిస్క్ సమస్య వరకు పరిణమించిందా లేదంటే మామూలు మజిల్ పెయినా అని ఎలా నిర్ధారించుకోవాలి?
1: జనరల్గా అండి డిస్క్ పెయిన్ ఏంటంటే అది డిస్క్ బయటికి వచ్చి ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ నరం ఎక్కడ దాకా అయితే మనకి సెన్సేషన్స్ తెలియజేస్తుంది అక్కడ దాకా నొప్పి వస్తుంది, రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే సపోజ్ మనకి మెడలో డిస్క్ ఒత్తిడి పడినప్పుడు మనకి చేతి వేళ్ల దాకా కూడా అలా లాగుతూ అనిపించవచ్చు,
0: తిమ్మిరి కూడా
1: తిమ్మిరి
0: అనిపిస్తుంది.
1: లాగా అనిపిస్తుంది. సో జనరల్గా చాలామంది షాక్ కొట్టిన ఫీలింగ్ ఉన్నదన్నట్టు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి లక్షణాలు, నొప్పి ఒకటే దగ్గర కేంద్రీకృతం అయి ఉంటే అది మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు. అట్లా కాకుండా చేయి అంతా కూడా లాగడము, తిమ్మిర్లు రావడము, చెయ్యి వీక్ అనిపించడం, ఇవన్నీ కూడా డిస్క్ యొక్క లక్షణాలు అది.
0: ఇలా చేతి వరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది మెడకు సంబంధించిన సమస్య అని.
1: అది నడుంలో వచ్చినప్పుడు అది కాలు దాకా కూడా మన బొటన వేలు దాకా కూడా రావచ్చు, అది పాదం దాకా. సో తిమ్మిరి కానీ లేకపోతే మంటలు కూడా, మంటలు బర్నింగ్ సెన్సేషన్, అవన్నీ కూడా నరువు మీద ప్రెషర్ పడినప్పుడు వచ్చే లక్షణాలు ఇవన్నీ.
0: అంటే ఒకవేళ నొప్పి అనేది లోకలైజ్డ్ అంటే స్థానికంగానే ఉండి ఇతరత్ర రేడియేషన్ కనుక లేకున్నట్లయితే అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు,
1: కాకపోవచ్చు.
0: కానీ రేడియేట్ అవుతుంది అది మిగతా భాగాల వరకు ప్రయాణం చేసి నొప్పి కానీ షాక్ కానీ తిమ్మిరి కానీ ఇలా అనిపిస్తుంది అంటే గనక
1: జనరల్
0: ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకుని డాక్టర్ గారిని కలవాలంటారు.
1: అవునండి, అవునండి.
0: డాక్టర్ గారు, ఇలా డిస్క్ సమస్య ఉంది అని నిర్ధారించడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
1: ఆ పరీక్షలు అండి, అంటే సొంతంగా మనం చర్చించుకున్నట్టు ఆ నొప్పి ఏదైతే రేడియేటింగ్ పెయిన్ అంటే కింద వేరే భాగానికి పాకుతున్నట్టు ఉంటే అది మనం డిస్క్ అని మనం ఒక అనుమానం వచ్చి మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మేము పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు, పరీక్ష చేసినప్పుడు మేము ఎట్లా నిర్ధారిస్తాము అంటే ఈ ఒక్క మజిల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ సర్వైకల్ లెవెల్ జనరల్గా మనకి C4-5, C5-6 అట్లా సర్వైకల్ లెవెల్, తర్వాత లంబార్ L1, L2, L3, L4 అని అట్లా చూస్తాము. కొన్ని పరీక్షలు నిర్వహించి అది మజిల్ ఏమన్నా అంటే ఆ నరం ఏదైతే కండరానికి సప్లై చేస్తుందో అది ఏమైనా కండరం వీక్ ఉందా లేదా, లేకపోతే అక్కడ ఏమైనా బలహీనంగా ఉందా చెయ్యి అని ఇలాంటివి నిర్ధారణ చేసుకొని మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చేస్తాం. ఇది దాని తర్వాత కంప్లీట్గా మనం డయాగ్నోసిస్ చేయాలంటే MRI కానీ ఇతరత్ర వేరే పరీక్షలు చేయాల్సిన అవసరం పడవచ్చు.
0: డాక్టర్ గారు, ఈ సమస్య తొలినాళ్ళల్లోనే కనుక

0: గుర్తించినట్లయితే కేవలం మందులతోనో లేదా ఫిజియోథెరపీతోనో సమస్య పరిష్కరించుకోవచ్చు అంటారా?
1: అవునండి, అది ఏదో సింపుల్ కండరం పట్టేసింది అనుకోని అట్లా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నవాటి ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియోథెరపీ ద్వారా కానీ లేకపోతే జీవనశైలిలో మార్పులు తెచ్చుకొని అంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే సపోజ్ మనం కూర్చునే పద్ధతి మార్చుకోవడం, పెద్ద పెద్ద బరువులు ఎత్తకపోవడం, అలాంటివి మనం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు.
0: మెడికేషన్తో కూడా సమస్యకు సమాధానం ఉందంటారా?
1: అవునండి, సో ఇనీషియల్గా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం మెడిసిన్స్ జస్ట్ షార్ట్ పీరియడ్ కొన్ని రోజులు మటుకే ఇచ్చేసి మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే అన్నెసరీ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు.
0: పెయిన్ కిల్లర్స్ నొప్పనంగానే వెళ్ళి మెడికల్ షాప్ లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా పెయిన్ కిల్లర్ వాడడం సర్వసాధారణమైంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: అవునండి, ఇట్లా అంటే పెయిన్ అన్ని పెయిన్స్ ఒకేలాగా ఉండవండి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ చేయడం వల్ల మనకి కడుపులో అల్సర్స్ రావడం కానీ లేకపోతే కిడ్నీ మీద చెడు ప్రభావం చూపించడం కానీ ఇలాంటివి మనకి సర్వసాధారణంగా మేము పేషెంట్స్ లో చూస్తుంటాం. అట్లా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడకూడదండి. ఒకవేళ మీకు చిన్న చిన్న పెయిన్స్ అనిపిస్తే సరే, మీరు డాక్టర్ దగ్గరకు అపాయింట్మెంట్ వచ్చేందుకు కేవలం ఆయింట్మెంట్ రూపంలో కానీ లేకపోతే ఏదో తైలాలో ఏదైనా పర్వాలేదు. టాపికల్ అప్లికేషన్ చాలా సేఫ్. లేదంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని రెండో రోజు మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం.
0: డాక్టర్ గారు, ఒక పేషెంట్ని పూర్తిగా డయాగ్నైజ్ చేసిన తర్వాత వారికి ఏ రకమైన మెడిసిన్ వారికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మేలవుతుంది డాక్టర్ గారు నిర్ధారించి ఇచ్చిన మేరకే వాడాలి, కానీ సొంతంగా వాడినట్లయితే అది ఇతరత్రా కొండనాలుకకు మందేస్తే ఉండనాలుకు పోయినట్టు వేరే సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందంట?
1: కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ డిసీజ్ కి ఈ మందు ఉంటుందని ఉండదు. ప్రతి ఒక్కటి కూడా టైలర్ మేడ్ అంటాం. అంటే ఏ పేషెంట్ కి ఎలాంటి మందు సరిపోతుంది. సపోజ్ నార్మల్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఒక రకమైన మందు ఉంటుంది. షుగర్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ పేషెంట్కి వేరే రకమైన ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అట్లా ఒక్కొక్క పేషెంట్కి ఆయన యొక్క మెడికల్ హిస్టరీ ఆయన ట్రీట్మెంట్ హిస్టరీని బట్టి మనం ఏ టాబ్లెట్ ఇవ్వాలన్నది నిర్ధారణ చేస్తాం.
0: ఈ మధ్యలో గమనిస్తుంటాం డాక్టర్ గారు, సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రతి చిన్న సమస్యకి ఆన్లైన్లో చూడటము, నిష్ణాతులైనా కాకపోయినా వాళ్ళ వాళ్ళ సలహాలు పోస్ట్ చేయడము, నిమిషం 2 నిమిషాలు వీడియోలు చూడము, ఈ ఆసనం వేస్తే తగ్గిపోతుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, ఈ మందు వాడితే తగ్గిపోతుంది అని సొంత స్వీయ చికిత్స చేసుకునే చాలా మందిని చూస్తున్నాం. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
1: ఎవరైతే సోషల్ మీడియాలో అంటే కొందరు డాక్టర్లు చేస్తూ ఉండవచ్చు వీడియోస్ కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. అట్లాంటివి వీడియోస్ చూడడం అలాంటివి అనుకరించడం చాలా డేంజరస్ అండి. సో కాబట్టి మీరు మెడికల్ ఎక్స్పర్టీస్ అంటే కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీ యొక్క రోగ నిర్ధారణ అయిన తర్వాతే దానికి తగిన మందులు తీసుకోవడం చాలా మంచిది. ఇట్లా సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ ఇలాంటివి దయచేసి ఎవరూ పాటించవద్దు. అలాంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే మీకున్న మెడికల్ కండిషన్లో ఒక యోగా ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేసి మీకు సరితగ్గట్టుగా ఎక్సర్సైజ్లు యోగా అలాంటివి చేయడం చాలా మంచిది.
0: కస్టమైజ్ చేసుకోవాలి.
1: అవునండి,
0: అలా కస్టమైజ్ చేసుకోకుండా సమస్య ఉన్నవాళ్ళు గనక కష్టతరమైన ఆసనాలు చేసినట్లయితే సమస్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
1: అవునండి
0: డాక్టర్ గారు, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏ టైం ఉంటుంది?
1: జనరల్గా అండి మనకి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్ మీద ప్రెస్ అయినప్పుడు కాలు లాగుతూ ఉండడం, దాన్ని సయాటిక్ పెయిన్ అంటాం. తర్వాత జనరల్గా అండి మనం కొన్ని రోజులు 3 మంత్స్ దాకా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీకి వెళ్లకుండా మందులతోని మనం కంట్రోల్ చేయగలమా, ఫిజియోథెరపీతోని కంట్రోల్ చేయగలమా అన్నది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే నరం ప్రెస్ అయినప్పుడు ఆ కండరాలు బలహీన పడుతున్నాయో లేకపోతే తిమ్మిరి అన్నది మంటలు అన్నవి అసలు కంట్రోల్ అవ్వడం లేదో అప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అన్నది ఒకటి మేము ఎంఆర్ఐ ద్వారా మేము డయాగ్నోస్ చేస్తాం. సో ఎంఆర్ఐలో మనకి ఆ డిస్క్ ఎంత ప్రొలాప్స్ అయింది లేకపోతే కెనాల్లోకి ఎంత ప్రొట్రూడ్ అయింది అవన్నీ కూడా చూసి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటాం.
0: డాక్టర్ గారు, సర్జరీ అనగానే ప్రస్తుతం ఉండే మెడికల్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదండి, పూర్వంలాగా ఓపెన్ చేసి సర్జరీ చేసే పద్ధతులు ఉన్నాయా, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల మినిమం పెయిన్తో చేసే పద్ధతులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయంటారా?
1: ఇప్పుడు ఇంతకుముందు అండి మీ డిస్క్ డిసీజ్ వచ్చినప్పుడు మేము లామినెక్టమీ అంటే వెన్ను పూస యొక్క వెనుక భాగం కట్ చేసేసి డిస్క్ దాకా వెళ్ళి డిస్క్ తీసేవాళ్ళం. దాంతో ఏంటంటే పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ లామిన్ అన్నది అంటే ఒక భాగం మనం పూర్తిగా తీసేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ డిజబిలిటీస్ అన్నది ఇంతకుముందు వచ్చేవి,
0: రికవరీ టైం కూడా ఎక్కువ ఉండేది,
1: చాలా ఉండేది. తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే పని చేస్తున్నాడో మళ్ళీ అదే పనికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్, మినిమల్లీ అసిస్టెడ్ కీ హోల్ సర్జరీస్ ఇవన్నీ కూడా సింపుల్గా పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ అయిపోయినాయి. అంటే ఉదయం పేషెంట్ అడ్మిట్ అవుతారు, సర్జరీ చేసేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయండి.
0: డాక్టర్ గారు, ఇనీషియల్గా సమస్యని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అది పోను పోను సమస్య తీవ్రతరమైపోయి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు?
1: ఇనీషియల్ సిమ్టమ్స్ ఫస్ట్

0: లో వచ్చిన లక్షణాలు మనం గుర్తించకపోవడం వల్ల అది నరువు కంప్లీట్గా డెడ్ అయిపోవచ్చు. డెడ్ అయిపోయినప్పుడు ఇంకా సపోజ్ కాళ్ళు తీసుకుందాం అనుకో, పూర్తిగా పాదం పడిపోవచ్చు, అంటే ఫుడ్ డ్రాప్ అంటాం. ఫుడ్ డ్రాప్ వచ్చేసిన తర్వాత ఇంకా మనం సర్జరీ చేసినా కూడా అది రికవర్ అవ్వదు. సో కరెక్ట్ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఏదైతే ఉందో దాని యొక్క ట్రీట్మెంట్ అంటే సర్జరీ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు.
1: అంటే ఒక విధంగా అక్కడ వెళ్లే సప్లై కరెంట్ కట్ కాకముందే మనం రిపేర్ చేసుకోవాలంట.
0: అవునండి, కరెక్ట్.
1: డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత స్లిప్ డిస్క్ విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? రికవరీ టైం ఎంత పడుతుంది?
0: పూర్వకాలంలో మనం చేసే లామినెక్టమీకి అయితేనేమో పేషెంట్కి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఈ మినిమల్ ఇన్వేజ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయినాయండి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సో డే వన్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత రెండో రోజు నుంచే మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెన్నుపూస పక్కకుండే కండరాలని బలపరచడం. సో ఇవన్నీ కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఫిజియోథెరపీ ద్వారా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. యోగాసనంలో తీసుకుంటే భుజంగాసనం చాలా మంచి ఆసనం అని చెప్తూ ఉంటాం. ఏ స్పైన్ సర్జరీ అయినా కూడా భుజంగాసనం లాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి.
1: ఏదేమైనా నిష్ణాతులైన యోగాచార్యులు డాక్టర్ల సలహా మేరకే ఆసనాలు కానీ ఇతరత్ర ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ తెలుసుకొని పాటించడం కరెక్ట్ అంటారు?
0: కరెక్ట్ అండి. అది సొంత వైద్యం చాలా డేంజరస్. ఏదైనా కూడా మెడికల్ ఎక్స్పర్టీస్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మనకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుందో అది నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ గైడెన్స్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, స్లిప్ డిస్క్ సమస్యల గురించి ప్రముఖ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31 దాటి 37 సెకండ్లు అవుతోంది. జనరంజని శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వినవచ్చు. మా ఈమెయిల్ ఐడి హలో వివిధ్ భారతి హెచ్వైడి హెచ్ఈఎల్ఎల్ఓ హలో వివిధ్ విఐవిఐడిహెచ్ బిహెచ్ఏఆర్ఏటిఐ భారతి hyd@gmail.com. ఈమెయిల్కి మీ కావలసిన పాట పేరు, సినిమా పేరు, మీ ఏరియా పేరు పంపించండి. మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. వన్ని చిన్నలన్నీ ఉన్న ఆడదానివే అనే పాట వాగ్దానం సినిమా నుంచి కావాలని కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీళ్ళంతా రిక్వెస్ట్ చేశారు. వారితో పాటు త్రిమూర్తులు బండారు, వారి కోసం కూడా వాగ్దానం సినిమా నుంచి ఘంటసాల పాడిన ఈ పాట.

జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, వీళ్ళందరూ శ్రీవారి ముచ్చట్లు ఈ సినిమా నుంచి పాట కావాలని అడుగుతున్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

ముక్కు పుడకతో వచ్చింది కాశ్మీరం, ముక్కు పచ్చలారని కాశ్మీరం, ముక్కు పుడకతో వచ్చింది.

0: మొదటిసారి చూసుకుంటే ఊరింతలు,
1: ఆపై కలుసుకుంటే ఉడికింతలు,
0: కలిసి తిరుగుతుంటే గిలికింతలు,
1: పెళ్లి దాకా వస్తే అప్పగింతలు,
0: మనసు విప్పి కప్పుకుంటే అసలు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజన్ వింటున్నారు స్టూడియో క్లాక్లో. టైం 7:41 రాసేసి 39 సెకండ్స్ అవుతుంది. దస్తగిరి సంధ్య కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. స్వర్ణకమలం సినిమా నుంచి పాట కావాలని. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్ జానకి పాడిన శిరవెన్నెల సీతారామశాస్త్రి గీతం స్వర్ణకమలం సినిమా నుంచి.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టాక్ టైం 7:47 క్రాస్ చేసి 8 సెకండ్స్ అవుతోంది. జనరంజని శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. వైఫ్ ఆఫ్ వరప్రసాద్, ఈ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ పాట కావాలని గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, ఇంకా హేమలత విశ్వనాథ్ చౌటుపల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాట వీళ్ళందరి కోసం.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: జనరంజన వింటున్నారు. నేను మీ అర్జున గచ్చావుటుప్పల నుంచి. కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఏదైనా ఒక మంచి పాట వినిపించమని అడుగుతున్నారు. అలాగే భైరవ ద్వీపం నుంచి పాట కావాలని బొమ్మిదేని లక్ష్మీనారాయణ రిక్వెస్ట్ చేస్తున్నారు. అమ్మనగుర్తి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మాధవ పెద్ది సురేష్.

జనరంజన్ వింటున్నారు. ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. వీళ్ళందరూ సీతామహాలక్ష్మి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను అడిగారు. దేవులపల్లి రచన, కెవి మహదేవన్ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడెంట్ ఆల్ టైమ్ 8:15 టాస్ చేసి 20 సెకండ్స్ అవుతోంది. జనరంజని శ్రోతలు ఈమెయిల్ అలాగే లేఖల ద్వారా కోరిన పాటలు వింటారు. ముందుగా ఖైదీ నంబర్ 786 సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజుకోటి, రిక్వెస్ట్ చేసిన వారు గంగాధర్ శ్రీనివాస్, విలాసాగర్ విలేజ్ బోయిన్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 8:21:27 అవుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి నాగ్నాథ్ గుప్తా రిక్వెస్ట్ చేశారు మాతృదేవత సినిమా నుంచి పాట కావాలని.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టో టైం 8:24 క్రాసేసి 55 సెకండ్స్ అవుతోంది. అక్టోబర్ 4 ఈరోజు ప్రపంచ అంతరిక్ష వారోత్సవం, వరల్డ్ స్పేస్ వీక్. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే రాకెట్ రెవల్యూషన్. ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అక్టోబర్ 4 నుంచి 10 వరకు అలా కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడు మనిషి ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాల మధ్య ఏముంది అని ఆశ్చర్యపోయేవాడు. చేతి కందని చంద్రుని చూసి కలలు కన్నాడు, దూరంగా మెరిసే నక్షత్రాలను చూసి కథలు అల్లుకున్నాడు, ఆకాశమే తనకు హద్దు అనుకున్నాడు. కానీ కలలకు హద్దులుండవు కదా. ఆకాశాన్ని చూస్తూ కలలు కన్న మనిషి ఒకరోజు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. 1957 అక్టోబర్ 4 స్పుత్నిక్ 1 అంతరిక్షంలోకి ప్రయాణించడం ద్వారా మానవ అంతరిక్ష యుగానికి నాంది పలికింది. ఆ తర్వాత చంద్రుడిపై అడుగులు, అంగారకుడి అన్వేషణ, సుదూర గ్రహాలపై పరిశోధనలు, ఇలా మనిషి విశ్వ రహస్యాలను తెలుసుకునే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మన భారతీయ సంస్కృతిలో కూడా ఆకాశం, నక్షత్రాలు, గ్రహాల గురించి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆలోచనలున్నాయి. యత్ పిండే తత్ బ్రహ్మాండే అనే భావన మనిషి శరీరంలో ఉన్నదే ఈ విశ్వంలోనూ ఉందనే విశాలమైన ఆలోచనను గుర్తు చేస్తుంది. అందుకే అంతరిక్షం అంటే కేవలం రాకెట్లు, గ్రహాలు కాదు, మనిషి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యంగా మార్చిన ధైర్యానికి ప్రతీక. అక్టోబర్ 4 అంటే ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ స్పేస్ వీక్ మనకు చెప్పే గొప్ప సందేశం ఒకటే, ఆకాశం మన హద్దు కాదు, ఆకాశం దాటి ఆలోచించడమే మనిషి ప్రత్యేకత అని.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: జనరంజన్లో శ్రోతలు మెయిల్ ద్వారా అలాగే లేఖల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఆత్మబలం సినిమా నుంచి చిటపట చినుకులు అనే పాట కావాలని ఎస్ భిక్షపతి రిక్వెస్ట్ చేశారు. సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి ఘంటసాల పీసుశిలా పాడిన ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కుంచె శ్రీహరి రిక్వెస్ట్ చేశారు. శుభోదయం సినిమా నుంచి గంధము పుయ్యరగానే పాట కావాలని. కేవీ మహాదేవన్ సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, వేటూరి సుందర్ రామ్మూర్తి సాహిత్యం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: జనరంజన వింటున్నారు శ్రోతలు. లేఖలు అలాగే ఇమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన పాటలు వెల్దుర్తి జగిత్యాల జిల్లా నుంచి జప్ప భూమేశ్వర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. బొంబాయి ప్రియుడు సినిమా నుంచి పాట కావాలని. ఎంఎం కీరవాణి కంపోజిషన్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రతిమారావు పాడిన పాట, రచన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జనరంజన్లో ఇప్పుడు నీ స్నేహం సినిమా కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్ రిక్వెస్ట్ చేశారు. పుట్టపాక విలేజ్, యాదాద్రి, భువనగిరి జిల్లా నుంచి.

గులే భకావళి కథా సినిమా నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి. ఈ పాట కావాలని లక్ష్మీ రమణ ఓల్డ్ అల్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు.

ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీళ్ళంతా గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ, కడతాల్, రంగారెడ్డి జిల్లా నుంచి.

ఘరానామ గుడి సినిమా నుంచి పాట కావాలని పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఖమ్మం జిల్లా కల్లూరు నుంచి శ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నారు గాంధీవన్ సినిమా నుంచి పాట కావాలని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీకుమార్ చిత్ర పాడిన వీట్ర సుందరమూర్తి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: తిరిగిన బాల సొగసుల బాటలు ముగ్గందాల ఇల్లు నువ్వే సిగ్గందాల ఇల్ల నువ్వే బాలయ్యొచ్చి కోలతాడే వేళల్లు వైరంగాల చీలు నువ్వే పేరంటాల కూలు నువ్వే గోపిమ్మొచ్చి గొబ్బిల్లాడే బొందుల్లు వరవశమేదో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై రిలే కార్యక్రమాలు వింటారు.

0: दिन में एक बजे विविध भारती आपका जीवन संगीत। हाय हाय,
1: ये है विविध।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే కేటాయిస్తామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ ఏడాది 70,000 మంది స్కిల్డ్ వర్కర్లను తీసుకునేందుకు రష్యా అంగీకరించినట్టు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇక రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న 140 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పార్లమెంటరీ ప్యానెల్కు వివరించారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగిసింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక వింటారు. 8వ భాగం, పురుషోత్తమ్ దాస్ టాండన్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. వినండి భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ, ప్రత్యేక ధారావాహిక.
3: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ.
4: గత వారం మనం వైద్య రంగానికి, నవ బెంగాల్ నిర్మాణానికి తన జీవితాన్నే ధారపోసిన అపర ధన్వంతరి డాక్టర్ విధాన్ చంద్రరాయ్ గారి అమర సేవలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ ధారావాహికను మరింత భావోద్వేగంగా ముందుకు తీసుకెళ్తూ భారతీయ సంస్కృతికి, స్వదేశీ భాషా వికాసానికి, రాజ్యాంగ సభలో భారతీయ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన రాజర్షి పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి సమగ్ర జీవితాన్ని గురించి తెలుసుకుందాం.
5: 1961 సంవత్సరంలో డాక్టర్ బిసి రాయ్ గారితో పాటే స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశీయ భాషల ఉజ్జీవనానికి, భారతీయ సనాతన సంస్కృతికి తన జీవితాన్నే అంకితం చేసిన ఒక అపర తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
4: ఒక రాజ్యంలో రాజుగా పరిపాలిస్తూనే ఋషిలాగా జీవించిన జనక

0: మహారాజును మన పూర్వీకులు రాజర్షి అన్నారు. ఆధునిక భారతదేశంలో అధికార పీఠాలపై ఉన్నా కూడా త్యాగాన్ని, స్వదేశీ నిష్టను, సత్యనిష్టను వీడకుండా జీవించినందుకు గాను జాతిపిత మహాత్మా గాంధీ గారిచే సాదరంగా రాజర్షి అని పిలువబడిన మహానాయకుడి కథ ఇది. రాజ్యాంగ సభలో భారతీయుల భాషల హక్కుల కోసం నిర్భయంగా పోరాడి ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి స్పీకర్గా శాసనసభ విలువలకు కొలమానంగా నిలిచిన పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి సమగ్ర జీవితంలోకి మీకు సాదర స్వాగతం.
1: అది 1882 ఆగస్టు 1 గంగా యమున సరస్వతీ నదుల పవిత్ర సంగమ క్షేత్రమైన ప్రయాగ్రాజ్. రాగ్దయాల్ టాండన్, సీతాదేవి దంపతులకు పురుషోత్తమ్ దాస్ టాండన్ జన్మించారు. తండ్రి రామ్దయాల్ స్థానిక ప్రభుత్వ ఆఫీసులో నిరాడంబరమైన ఉద్యోగి. ఆయన ఇంట్లో నిరంతరం సంస్కృత శ్లోకాలు, తులసీదాస్ రామచరితమానస్ పారాయణం జరుగుతుండేవి. ఆ ఆధ్యాత్మిక వాతావరణమే బాల పురుషోత్తముడి మనస్సుపై చెరగని ముద్ర వేసింది. ఆయన అలహాబాద్ నగరంలోని సిటీ ఆంగ్లో బెంగాలీ పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించి ప్రసిద్ధ ముయిర్ సెంట్రల్ కాలేజీలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు న్యాయ విద్య, సంస్కృత సాహిత్యంపై అపారమైన మక్కువ ఏర్పడింది. 1906 లా పట్టా పుచ్చుకున్న టాండన్ గారు నాటి అగ్రశ్రేణి న్యాయవాది పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారి వద్ద జూనియర్ లాయర్గా వృత్తిని ప్రారంభించారు. తన తార్కిక ఆలోచనలతో, సత్యనిష్టతో అలహాబాద్ హైకోర్టులో అతి తక్కువ కాలంలోనే లీడింగ్ లాయర్గా పేరు తెచ్చుకున్నారు.
0: 1899 అంటే కేవలం 17 వయసులోనే భారత జాతీయ కాంగ్రెస్లో ఒక సామాన్య కార్యకర్తగా చేరిన టాండన్ గారు 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ భారత్ తిరిగి వచ్చి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గాంధీజీ పిలుపు వినగానే నెలకు 1,000 రూపాయలు సంపాదించి పెడుతున్న తన లా ప్రాక్టీస్ను వెంటనే వదిలేశారు. విదేశీ బట్టలను విసిరికొట్టి ఖద్దరు ధరించారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచి అనేకసార్లు బ్రిటిష్ కారాగారాల కఠిన శిక్షలను అనుభవించారు. జైలు జీవితంలో కూడా ఆయన పుస్తక పఠనాన్ని, సంస్కృత అధ్యయనాన్ని ఆపలేదు. నిరంతరం ఖాదీ నూలు వడుకుతూ నేలపై పడుకుంటూ ఒక యోగిలా జీవించారు. అందుకే గాంధీజీ ఆయనను ప్రేమగా రాజర్షి అని సంబోధించారు.
1: టాండన్ గారి జీవితంలో అత్యంత కీలకమైన అధ్యాయం భారతీయ భాషల పరిరక్షణ. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ భాషాధిపత్యం పెరిగిపోతూ దేశీయ భాషలు అణచివేయబడుతున్న తరుణంలో స్వదేశీ భాషలు లేని దేశానికి ఆత్మ ఉండదు అని ఆయన గట్టిగా నమ్మారు. 1910 ఆయన ప్రయాగ్రాజ్లో హిందీ సాహిత్య సమ్మేళనం స్థాపించారు. దేశవ్యాప్తంగా హిందీ, సంస్కృత భాషల వ్యాప్తికి, పురాతన గ్రంథాల ముద్రణకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వర్ధాలోని రాష్ట్ర భాషా ప్రచార సమితి అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఉద్దేశంలో హిందీ అంటే కేవలం ఒక ప్రాంతీయ భాష కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలను, సంస్కృతులను ఒకటిగా కలిపే ఒక జాతీయ భాషా సూత్రం. దక్షిణాది భాషలను, ఇతర ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే విదేశీ భాష అయిన ఇంగ్లీష్ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలగాలని ఆయన పోరాడారు.
0: 1937 ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుండి 1950 భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఆయన మొట్టమొదటి స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిలో ఆయన చూపిన నిష్పాక్షికత, హుందాతనం భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయాయి. ఆ రోజుల్లో స్పీకర్గా ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చా అనే చర్చ వచ్చింది. కానీ టాండన్ గారు స్పష్టం చేశారు, స్పీకర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఏ పార్టీ ఉండదు, ఆయన కేవలం రాజ్యాంగానికి, చట్టసభ పవిత్రతకు మాత్రమే జవాబుదారీ అని. ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ఉదారత, నిష్పాక్షికత నేటి స్పీకర్లకు ఒక దిక్సూచి.
1: 1946 నుండి 1950 జరిగిన భారత రాజ్యాంగ నిర్మాణ

0: సభలో రాజర్షి టాండన్ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. రాజ్యాంగంలో భారతదేశపు అధికార భాష ఏది ఉండాలనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తున్నప్పుడు ఆయన దేవనాగరి లిపిలోని హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని బలంగా వాదించారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం ఉన్న నాయకులు ఇంగ్లీష్ భాషను కొనసాగించాలని చూసినప్పుడు టాండన్ గారు రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగం సభను ఊపేసింది. చివరికి ఆయన సాధించిన విజయమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343. ఈ ఆర్టికల్ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని స్వతంత్ర భారతదేశపు అధికార భాషగా గుర్తించడం.
1: 1950 జరిగిన అత్యంత హోరాహోరీ ఎన్నికల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అభ్యర్థి ఆచార్య కృపలానిపై పోటీ చేసి రాజర్షి టాండన్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నడవడికలో, ప్రభుత్వ విధానాల్లో, నైతిక విలువల విషయంలో నెహ్రూ గారికి టాండన్ గారికి మధ్య కొన్ని తాత్విక భేదాలొచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న నెహ్రూ గారితో విభేదించి పార్టీని బలహీనపరచడం ఇష్టం లేక 1951 టాండన్ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అధికార కాంక్ష కంటే పార్టీ సమైక్యత, దేశ ప్రయోజనాలే ముఖ్యమని చాటిన నైతిక మూర్తి ఆయన. 1952 నుండి 1960 వరకు ఆయన లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా దేశానికి సేవలందించారు. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా ఆయన ప్రయాణం ఎప్పుడూ రైల్లోనే, అది కూడా 3rd class.
0: స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో, భాషా రక్షణలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 1961 ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందించి సత్కరించుకుంది. 1962 జులై 1 ఈ అపర రాజర్షి తన 79వ ఏట ప్రయాగరాజ్ పవిత్ర భూమిలోనే శివైక్యం చెందారు.
1: ఈరోజు మనం విన్న రాజర్షి పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి జీవితం మనకు అందించిన విలువ ఏమిటి? సాంస్కృతిక ఆత్మగౌరవం, స్వదేశీ భాషాభిమానం, పదవీ నిరాసక్తత. భాష అంటే కేవలం మాటలు కావు, అదొక జాతి అస్తిత్వానికి ఆత్మ అని, పదవులు తాత్కాలికం, సూత్రాలే శాశ్వతమని టాండన్ గారి జీవితం నిరూపించింది. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం సాంస్కృతిక వికాసం, భాషా రక్షణ నుండి స్వతంత్ర భారత ప్రథమ పౌరుడి నిరాడంబర జీవితం వైపు అడుగులు వేయబోతున్నాం.
0: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి, రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షుడిగా ఉండి దేశ రాజ్యాంగాన్ని మలచడంలో అత్యంత కీలక పాత్ర పోషించి రాష్ట్రపతి భవనంలో ఉంటూ కూడా ఒక సాధారణ రైతుల నిరాడంబరంగా జీవించిన గాంధేయవాద మహర్షి, 1962 భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రజాస్వామ్య ధృవతార దేశరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
1: వచ్చేవారం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్య హుందాతనం, అత్యున్నత నిరాడంబరత గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో పురుషోత్తం దాస్ టాండన్ 8వ భాగం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

0: 2674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్. టైం 10:15 క్రాసేసి 32 సెకండ్స్ అవుతోంది. మార్నింగ్ మస్తీ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఒక అమ్మాయి కనిపించింది, మనసు ఒక్కసారిగా మారిపోయింది. మాట్లాడకపోయినా ఏదో మాట్లాడినట్టే ఉంది. చూస్తుంటే ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. అదే కదా ప్రేమలో పడినప్పుడు వచ్చే ఫీలింగ్ చాలామందికి. అలాంటి ఫీల్ని చాలా క్యాచీగా చాలా అందంగా మన ముందుకు తీసుకొచ్చిన పాట డార్లింగ్ సినిమాలో ఉంది ఆ పాట మీకోసం. ఈ పాటలో పెద్ద పెద్ద పదాలు ఉండవు, కానీ ప్రేమలో ఉన్న మనసు ఎలా ఆలోచిస్తుందో చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రేమ మొదలైనప్పుడు మనసులో కలిగే ఆ తెలియని కోరిక, చెప్పలేని ఆనందం, ఎదుటి వాళ్లతో ఇంకా ఇంకా మాట్లాడాలనే తపన, ఇవన్నీ ఈ ఒక్క మాటలో దాగుంటాయి. మ్యూజిక్ యూత్ఫుల్ రొమాంటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకే ఈ పాట వింటే ప్రేమ కథ గుర్తు రావడం మాత్రమే కాదు, మన జీవితంలో మనల్ని నవ్వించిన ఒక వ్యక్తి, ఒక అందమైన క్షణం కూడా గుర్తుచేస్తుంది. ప్రేమలో కొన్ని విషయాలకు పేరు పెట్టలేం, కానీ ఫీలింగ్స్ని మాటలు చెప్పలేం. అవి కేవలం ఫీల్ అవ్వాలంతే. అలాంటి ఒక అందమైన అనుభూతే ఇంకా ఏదో అనే పాట. సూరజ్ ప్రశాంతిని పాడిన ఆనంద్ శ్రీరామ్ గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 10:22 క్రాసెస్, 31 seconds అవుతోంది. పిల్లి ఎదురొస్తే పని అయిపోతుందా? బల్లి పలికితే నిజం అవుతుందా? నిమ్మకాయ కడితే ప్రమాదం తప్పిపోతుందా? చాలామంది ఇవన్నీ వింటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు, మూఢనమ్మకాలను కొట్టిపడేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసే పాట ఈ మూఢనమ్మకాల గురించి. గోపాల గోపాల సినిమాలోంచి చంద్రబోస్ రాసిన సాహిత్యంలో వ్యంగ్యం ఉంది, ఆలోచింపజేసే క్వశ్చన్ ఉంది. నీలో ధైర్యం ఉండగా అవెన్నెందుకు, ఆత్మశక్తి ఉండగా తాయెత్తులెందుకు అనే భావం ఈ పాటకు. అసలు వల్ల మీకు అనూప్ రూబెన్ సంగీతం, కైలాస్ కేర్ ఎనర్జెటిక్ వాయిస్తో ఈ పాటకి ప్రత్యేకమైన ఊపు వచ్చింది. జానపద ఛాయలతోనే సాగుతూ వినే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అందుకే ఈ పాట అడిగే ప్రశ్న ఒకటే, నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండొద్దు. ఆలోచించే శక్తి మనకున్నందుకు ఎందుకు ఎందుకో ఈ పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

0: పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట,
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యం.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం. శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నేను మీ అర్జున. గుడ్ మార్నింగ్ వస్తే వింటున్నారు. ఒక చిన్న బ్రేక్. బ్రేక్ అంటే ఒక విషాదమైన విషయం మాట్లాడాలి. ఒక సినీ శకం ముగిసింది. కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు, కొంతమంది సినిమా ఎలా ఉండాలో సృష్టిస్తారు. మాటలు లేకుండా కథ చెప్పిన పుష్పక విమానం, కాలాన్ని దాటి ప్రయాణించి ఇచ్చిన ఆదిత్య 369, మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన భైరవ ద్వీపం, మనసును తాకిన మయూరి, జనరేషన్ ఏదైనా భాష ఏదైనా ప్రతి కథలో కొత్తదనం వెతికిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన వెళ్ళిపోయారనే వార్తను అంగీకరించడం కష్టం, కానీ ఒక కళాకారుడికి నిజంగా ముగింపు ఉంటుందా? మనిషి వెళ్ళిపోతారు, ఆయన సృష్టించిన ప్రపంచాలు మాత్రం అలా మిగిలిపోతాయి. తెలుగు అలాగే భారతీయ సినిమాకు వారు అందించిన కథలకు, ప్రయోగాలకు, జ్ఞాపకాలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే ప్రతి సినీ ప్రేక్షకుడు, ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకుడు. మీరు వెళ్ళిపోయారు, కానీ మీ సినిమా ఇంకా నడుస్తూనే ఉంటుంది. చివరిగా మీరు తీసిన 94 ఏళ్ల వయసులో తీసిన సింగీతం సినిమాతో సహా ఇప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన డైరెక్ట్ చేసిన మైఖేల్ మదన కామరాజు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరమూర్తి గీతం, ఇళయరాజా సంగీతం

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ అర్జునాగ్. ప్రేమలో పడిన వాళ్ళకి తను ప్రేమించిన అమ్మాయి అందం ప్రపంచంలోనే ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. అలాంటి పల్లెటూరి ప్రేమను, పచ్చటి పల్లె వాతావరణాన్ని, అమాయకమైన ప్రేమను కలిపి అందంగా వినిపించిన పాట రంగస్థలం సినిమాలో. ఎంత చక్కగున్నవే చంద్రబోస్ రాసిన పదాల్లో. పల్లె యాస ఉంది, ప్రేమలో అల్లరుంది, అమ్మాయిని చూసిన అబ్బాయి అల్లరి కూడా చాలా కనపడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవ్వడమే కాదు, ఈ పాట లిరిక్స్ కూడా ఆయనే రాశారు. బీట్ మొదలైనప్పటి నుంచి మనల్ని రంగస్థలం పల్లెలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఇది కేవలం పాట కాదు, పల్లె మట్టిలో పుట్టిన ప్రేమను పల్లె భాషలో చెప్పిన అందమైన పాట. ఈ పాట విందాం, ఎంత చక్కగా ఉన్నవే ఫ్రమ్ ద మూవీ రంగస్థలం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నేను మీ ఆర్జే నాగ్. మార్నింగ్ మస్తి వింటున్నారు. స్టూడియో టాక్టో టైం 10:38 AM 49 సెకండ్స్ అవుతుంది. ప్రేమలో కన్ఫ్యూజన్, క్యూట్నెస్, కెమిస్ట్రీ, ఇలా చాలా విషయాల్ని క్యాచిగా చెప్పే పాట డిస్కో రాజా సినిమాలో ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం ఎస్ఎస్ థమన్. లిరిక్స్లో పెద్ద పెద్ద మాటల కంటే ప్రేమలో పడిన ఇద్దరి మధ్య ఉండే చిన్న చిన్న భావాలకే ఇంపార్టెన్స్ ఉంటుంది. నువ్వేమన్నావు, నేనేం విన్నాను అనే ఆలోచన పాటకు ఒక క్యూట్ హుక్లా ఉంటుంది. ప్రేమలో మాటలు తక్కువైనా ఫీలింగ్స్ మాత్రం ఎక్కువ. అందుకే నువ్వు నాతో ఏమన్నావో తెలియదు, నేనే విన్నానో కూడా తెలియదు, కానీ మనసుకు మాత్రం అన్నీ అర్థమైపోయాయి. ఆ పాట మీ అందరికోసం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప

మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్.

0: డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్టో టైం 10:46 రాసేసి 29 seconds అవుతుంది. మార్నింగ్ మస్తి వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ప్రేమలో పడితే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. నేల పూలు పూసినట్టుగా, గాలి పరిమళించినట్టుగా ప్రతి క్షణం ఒక అందమైన అనుభూతిగా మారిపోతుందంట. అలాంటి తొలి ప్రేమలోని మధురమైన అనుభూతిని చాలా అందంగా చెప్పే పాట అర్ధశతాబ్దం సినిమాలో ఏ కన్నులు చూడని చిత్రమే. తన జీవితంలోకి వచ్చిన ప్రేమను ఇంతకు ముందెప్పుడు చూడని అద్భుతమైన దృశ్యంలో పోల్చడం ఈ పాటలో అందం. రెహమాన్ సాహిత్యంలో ప్రేమతో పాటు ప్రకృతి కూడా ప్రేమలో భాగమవుతుంది. నేలనవ్వి పూలు పూయడం, గాలి పరిమళంగా మారడం, అందమైన ఊహలు ఊసలాడడం ప్రేమలో ఉన్న మనసు ప్రపంచాన్ని ఎంత అందంగా చూస్తుంది చెబుతాయి. ఇక నౌఫల్ రాజా ఏఎస్ మెలోడీకి సిద్ శ్రీరామ్ వాయిస్ తోడడంతో పాటకు మరింత హార్ట్ టచింగ్ ఫీల్ వచ్చింది. ఇప్పుడు అందరికోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మార్నింగ్ మస్తి వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. పట్టణంలో ఎన్ని హంగులున్నా మన ఊరి మన గాలి మన మట్టి వాసన ఇచ్చే హాయి వేరు కదా. ఆ పల్లె అందాన్ని, అక్కడి మనుషుల్ని, అక్కడి బంధాల్ని మన కళ్ళ ముందు నిలబెట్టే పాట బలగం సినిమాలో ఉన్న ఊరు పల్లెటూరు. ఈ పాటలో పల్లెటూరు అందం మాత్రమే కాదు, ఊరంటే ఇల్లు కాదు, మనుషులు, బంధాలు, జ్ఞాపకాలు అనే ఫీల్ కనిపిస్తుంది. పల్లె భాషలో, పల్లె యాసలో సాగడం వల్ల పాట వింటుంటే ఖచ్చితంగా మనకు సొంతూరు గుర్తొస్తుంది. ఎక్కడున్నా, ఎన్ని దూరాలు వెళ్ళినా మనసు మాత్రం అప్పుడప్పుడు అడుగుతుంది కదా, మన ఊరు మన పల్లెటూరు ఎలా ఉందో. అదంతా ఈ పాటలో ఉంటుంది. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన కాసర్ల శ్యామ్ గీతం, గానం మంగ్లి రామ్ మిరియాల, భీమ్ సిసిరోలియో.
1: ఇంకా పెడుతున్నావురా పాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. సాయంత్రం 5:59 నుంచి తూర్పున లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని

ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఉన్నత విద్యకు ఉపాధి లక్ష్యమే పరమార్థంగా ఉండాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. విద్యార్థులు డిగ్రీతో పాటు నైపుణ్యాలు సాధించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహించిన రీచ్ 2026 సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. వనరుల సమీకరణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలు, వందలాది మంది కళాకారులతో నిర్వహిస్తామని తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి ఉద్యోగులకు 110,000 బోనస్ అందనుంది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య కోల్కతాలోని కోల్ ఇండియా కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. త్వరలో భర్తీ చేయబోయే 3 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకే ఇస్తామని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఏషియన్ గేమ్స్ 2026ను భారత్ మెన్స్ హాకీ విజయంతో ముగించింది. 21 క్రీడల్లో 85 మెడల్స్ సాధించి భారత్ 4వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

సమయం 11:05. మన ఉరుకుల పరుగుల జీవితంలో డైలీ టార్గెట్స్, బిజీ వర్క్స్ తో గడిపిస్తూ ఉంటాం కదా. సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక ఈరోజు అలా హాయిగా అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి రిలాక్స్ అయిపోతాం. మరి ఈ టైంలో మంచి మంచి పాటలు వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా. బయట ఎంత ప్రెషర్ ఉన్నా రోజులో మనకంటూ కొంత టైం ఇచ్చుకోవాలి. అప్పుడే మన మనసులో కొత్త ఆలోచనలు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఒక మంచి పాటతో ఇవాళ మన ఈ గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం.

0: మీరు విన్న ఈ పాట జయమ్మ అనే తెర చిత్రం కోసం సోను నిగమ్, గోపికా పూర్ణిమ పాడిన పాట.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:11. మన మనసులో చిన్ని చిన్ని ఆశలు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు గొడుగు పక్కన పడేసి కాసేపు హ్యాపీగా తడవాలనిపించటం, వెన్నెల్లో కూర్చొని అలా ఆకాశం వైపు చూస్తూ ఉండటం, లేదా ఒక చల్లటి సాయంత్రాన వేడివేడి మిర్చి బజ్జీ తింటూ పాటలు వినటం, ఇవన్నీ చిన్న చిన్న ఆశలే. కానీ వాటి నుండి వచ్చే అనుభూతి ఎంతో హాయిగా ఉంటుంది. మనసులోని ఆ ఆనందాన్ని స్వేచ్ఛగా ఎగరాలనే కోరికని రాజశ్రీ గారు అందమైన మాటలతో రాస్తే, ఏఆర్ రెహమాన్ తన తొలి సినిమాలోనే అమృతం లాంటి సంగీతంతో మ్యాజిక్ చేశారు. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మీ మనసులో ఉన్న ఆ చిన్ననాటి చిన్ని చిన్ని ఆశలను గుర్తు చేసే ఆ మధురమైన పాట వినిపిస్తాను రోజా చిత్రం నుండి మీకోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:17. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ఇప్పుడు వినబోతున్న పాట ఒక అందమైన చిత్రంలోనిది. ఒకరికి చూపు లేదు, ఇంకొకరికి గొంతు లేదు, కానీ వాళ్ళిద్దరి భావాలను కలిపింది మాత్రం ఒకే ఒక్క సంగీతం. అదేనండి కె విశ్వనాథ్ గారి అద్భుత కావ్యం సిరివెన్నెల. శారీరక లోపాలు ఎప్పుడూ కలను, ఆలోచనల పరిధిని ఆపలేవని చెప్పిన గొప్ప కథ ఇది. ఇక ఈ సినిమాతోనే మొదలైంది చేంబోలు సీతారామ శాస్త్రి గారి కలం ప్రయాణం. సృష్టి ఆరంభంలో ఓంకారం ఎలా పుట్టిందో వర్ణిస్తూ రాసిన మొట్టమొదటి పాటకి నేషనల్ అవార్డు అందుకుని శాశ్వతంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గారి అమృత గానం ఈ పాట.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మధురమైన జ్ఞాపకాలతో అలరించి మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. మనం బతికేది కొద్ది రోజులే అని తెలిసినప్పుడు ఆ ప్రతి క్షణాన్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా ఆస్వాదించవచ్చు అనేది మణిరత్నం గారు కళ్లకు కట్టిన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచానికి నిండుగా నవ్వులు పంచే ఆ గీతాంజలి పాత్ర ఎప్పటికీ ఒక అద్భుతం. ముఖ్యంగా మంచు కురిసే ఉటికొండల్లో ఆ పచ్చని ప్రకృతి ఒడిలో చిలిపి వర్షపు చినుకుల మధ్య గంతులు వేస్తుంటే ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇళయరాజా గారు అందించిన ఎనర్జెటిక్ రిథమ్స్ ఇక వేటూరి గారి పదాల్లోని చిలిపితనం, చిత్రమగలం నుండి జాలువారిన గీతం అది, ఇవన్నీ కలిసి జీవితాన్ని ఎలా ప్రేమించాలో మనకు నేర్పిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం గీతాంజలి మూవీ నుండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లబ్ లో సమయం 11:31. Go retro with Akashvani Telugu. మనసుకు నచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మీ అభిమాన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణి వివిధ భారతిలో. రోజంతా పనులతో అలసిపోయిన మనసుకి ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే పాట అది. ఈ మాటలు వినగానే బాలు మహేంద్ర గారి నిరీక్షణ గుర్తొస్తుంది కదా. అన్యాయంగా జైలుకు వెళ్లిన ఒక అబ్బాయి, అతని కోసం ఏళ్ల తరబడి అడవి కొండల్లో ఎదురుచూసే ఓ అమాయకపు అమ్మాయి, వాళ్ళ నిరీక్షణని ఎంత అందంగా చూపించారో ఈ మూవీలో. పక్షుల కిలకిలలు, ఇళయరాజా గారి ట్యూన్, దానికి తోడు ఆత్రేయ గారు రాసిన మాటలు వింటుంటే ఆ పచ్చటి అడవిలో మనల్ని కూడా తీసుకువెళ్ళినట్లు అనిపిస్తుంది కదా. ప్రేమంటే నిన్న మొన్న పుట్టింది కాదు, ఈ ఆకాశమంత పురాతనమైనది అంటూ ఎంతో సింపుల్గా గుండెకు తాకేలా చెప్పారు. ఇక జానకమ్మ గలం నుండి జాలువరిన ఆ పాట పాడుతుంటే ఒంట్లో ఉన్న అలసటంతా ఇట్టే మాయమైపోతుంది. మరి ఇంత మాట్లాడుకున్న తర్వాత కూడా ఈ పాట ఒక్కసారైనా వినాలనిపిస్తుంది కదా. మరి మీకోసం నిరీక్షణ మూవీ నుండి వచ్చేస్తుంది ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ ఆర్జే జ్యోతి. స్టూడియో క్లాక్లో సమయం 11:38. కొన్ని పాటలు వింటుంటే మనసుకు తెలియని బాధ, ఏదో ఒక మూల చిన్న బరువుగా ఉంటుంది. అలాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో వచ్చిన మంచి మనసులు చిత్రం. ఆచార్య ఆత్రేయ గారు రాసిన ఈ మాటలు వింటే ఎంత గాఢమైన నిరీక్షణో కదా. ఒక మనిషి కోసం ఇంకొకరు పడే వేదనను ఎంత ఎమోషనల్గా చెప్పలేరేమో అనిపిస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ఈ పాట వింటే ఆ ఫీల్ ఇక వేరే లెవెల్లో ఉంటుంది. మీ జీవితంలో మీరు కూడా ఇలా ఎదురు చూసిన క్షణాలు ఉంటాయి కదా, మరి వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పాట విందాం.

మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఒక పక్క గగురు పొడిచే సస్పెన్స్ థ్రిల్లర్, మరో పక్క పచ్చటి అడవి అందాలు, మనసును కట్టిపడేసే రొమాన్స్. గుర్తొచ్చింది కదా వంశీ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ మిస్టరీ క్లాసిక్ అన్వేషణ. ఒక అటవీ ప్రాంతంలో వరుసగా జరిగే మిస్టరీ హత్యల చుట్టూ కథ నడుస్తున్నా కూడా మరోవైపు హీరో హీరోయిన్ల మధ్య చిగురించే ప్రేమను అంతే సున్నితంగా అందంగా చూపించారు. ఇక ఈ పాట మొదలవుతూనే వచ్చే ఆ ఫ్లూట్ బీట్ వినగానే మనం ఆ అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇళయరాజా గారి సంగీత మాయాజాలం, వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన సాహిత్యం, ఈ రెండు కలిసి ఈ గీతాన్ని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మార్చాయి. దానికి తోడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ గాత్రంలో పలికే ఆ రొమాంటిక్ ఫీల్ ఇప్పటికీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు వినండి అన్వేషణ చిత్రం నుండి ఈ పాట మీకోసం.

0: వినాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

సంగీతం అంటే కేవలం నాలో గోడల మధ్య కూర్చుని పాడే పాట మాత్రమే కాదు, ఆకలితో అలమటించే తోటి మనుషుల కడుపు నింపే ఒక సాధనం కావాలని నిరూపించిన గొప్ప చిత్రం కె బాలచంద్ర గారి రుద్రవీణ. తండ్రి సృష్టించిన సంప్రదాయ సంగీతపు కట్టుబాట్లను దాటి సమాజంలో అట్టడుగు వర్గాల కోసం నిలబడే సూర్యం పాత్రలో చిరంజీవి గారి నటన ఒక మైలురాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని లలిత ప్రియ కమలం విరిసినది ఒక పాట, ప్యూర్ క్లాసికల్ హిట్. అది కర్ణాటక సంగీతంలోని లలిత రాగంలో మ్యాస్ట్రో ఇళయరాజా గారు ఎంతో అద్భుతంగా కంపోజ్ చేశారంటే ఆ నాదం వినగానే మనసులోని ఆందోళన అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది. దీనికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాల అమరిక, కేజీ యేసుదాస్, కేఎస్ చిత్ర గారి దివ్యగానంతోడై ఆ పాటను ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్గా మార్చిపోయాయి. మీకోసం వినిపిస్తున్న రుద్రవీణ చిత్రం నుండి ఈ పాట

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్

0: ఫామ్ అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియో క్లక్. సమయం 11:56 అవుతుంది. తెలుగు సినీ చరిత్రలో నిలిచిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఇది. రామ్ గోపాల్ వర్మ గారి మొదటి చిత్రం శివ. కాలేజీ పాలిటిక్స్, నాగార్జున గారి యాంగ్రీ యంగ్ లుక్ ఇప్పటికీ ప్రతి సినీ ప్రేమికుడికి ఒక గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది కదా. కాలేజీ లైఫ్ అంటే కేవలం గొడవలే కాదు, సరదాలు, పరీక్షల టెన్షన్లు, చిలిపి అల్లర్లు కూడా అని చూపించే సూపర్ హిట్ గీతం ఇది. సైన్స్ పాఠాల పేర్లతో పరీక్షల భయాన్ని హాస్యంగా మారుస్తూ వేటూరి సుందర రామ్మూర్తి గారు రాసిన పదాలు ఆనాటి యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇళయరాజా గారి ఫాస్ట్ బీట్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ గారి హుసారైన ఈ పాట వింటుంటే ఎవరికైనా తమ కాలేజీ రోజులు గుర్తుకు రావాల్సిందే. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తాళం రాజు మార్చిట మార్చి తాళం పడ రాజా
1: మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ముకేష్ కుమార్. లోక్సభా అధ్యక్ష ఓం బిర్లా నే కై సంసదీయ సమితియో కా పునర్గఠన్ కర్ నయ అధ్యక్ష నియుక్త్ కియే హై. हमारी संवाददाता ने बताया है कि इन समितियों का कार्यकाल पिछले महीने की 26 तारीख से लागू हो गया.
4: भाजपा सांसद भर्तृहरि मेहताब को वित्त समिति का अध्यक्ष बनाया गया है. कांग्रेस सांसद शशि थरूर विदेश मामलों की समिति के अध्यक्ष होंगे. रेल समिति की अध्यक्षता भाजपा सांसद सुधीर गुप्ता करेंगे. डॉक्टर काकोली घोष दस्तीदार को रसायन और उर्वरक समिति का अध्यक्ष बनाया गया है. कांग्रेस सांसद चरणजीत सिंह चन्नी कृषि पशुपालन और खाद्य प्रसंस्करण समिति के अध्यक्ष होंगे. भाजपा सांसद राधा मोहन सिंह रक्षा समिति की अध्यक्षता करेंगे. इन समितियों का कार्यकाल पिछले महीने की

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు అటెండ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 12:06. అక్షరం అర్థవంతమైతే అది ఆలోచన అవుతుంది, అదే అక్షరానికి శృతి కలిస్తే సంగీతం అవుతుంది, ఆ రెండింటికి గాయకుడు ప్రాణం పోస్తే అది మన గుండెల్ని తాకే అమృతమవుతుంది. కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తున్నా, తరాలు ఎన్ని మారుతున్నా కొన్ని గీతాలు ఎప్పటికీ తమ మాధుర్యాన్ని కోల్పోవు. అలనాటి మధుర గీతాలతో మిమ్మల్ని అలరించే కార్యక్రమం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. మనందరి జీవితాల్లో తాతయ్య అమ్మమ్మల ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపివరం కదా. ఆ స్వచ్ఛమైన రక్త సంబంధాన్ని, గోదావరి పల్లెటూరి అందాలను వెండి తెరపై కళ్ళకు కట్టిన అపురూప కావ్యమది. క్రాంతికుమార్ గారి సీతారామయ్య గారి మనవరాలు, ఏఎన్ఆర్ గారి నటన, మీనా అమాయకత్వం, ఇవన్నీ కూడా ఈ చిత్రాన్ని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఇక ఈ సినిమాలోని కలికి చిలకల కులిక పాట ఒక స్వచ్ఛమైన అనుబంధాల జలపాతం. ఏళ్ల తరబడి దూరంగా ఉన్న మనవరాలు ఇంటికి చేరినప్పుడు ఆ తాతయ్య మనసులో పొంగిపొర్లే వాత్సల్యాన్ని, గోదావరి సంస్కృతిని వేటూరి సుందరరామూర్తి గారు ఎంత చక్కగా వివరించారో కదా. దీనికి ఎంఎం కిరవాణి గారి మెలోడియ స్వరాలు, గానకోకిల చిత్ర అమృత గానంతోడై మనసుని చెప్పలేనంత ప్రశాంతతతో నింపేస్తాయి. ఒకసారి ఈ పాటను వింటే మీ చిన్ననాటి ఊరు, మీ తాతయ్య వేలు పట్టుకుని నడిచిన ఆ రోజులు ఖచ్చితంగా కళ్ళ ముందు మెదులుతాయి. మరి ఇప్పుడు ఆ పాట వినేద్దాం. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి మీకోసం

0: అమృత గీతం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉమ్మడి కుటుంబాల ఆనందం యూత్ రొమాన్స్ ను కలబోసిన చిత్రం అది. 1996లో కృష్ణవంశీ గారు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ నిన్నే పిల్లాడతా. నాగార్జున టబుల కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని ఎటో వెళ్లిపోయింది మనసు అనే పాట తెలుగు సినీ సంగీతంలోనే సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన ఒక బ్యూటిఫుల్ మెలోడీ. ప్రేమలో పడినప్పుడు మనసుకు తెలియకుండానే కలిగే ఆ మధురమైన అలజడిని, భావాల ప్రవాహాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో సున్నితమైన తెలుగు పదాలతో మలిచారో కదా. జీవితంలో తొలిసారి ప్రేమ భావనను అనుభవించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతం ఇది. ఎన్ని పనులున్నా కొద్దిసేపు ఈ పాట వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. మరి మీకోసం వచ్చేస్తుంది ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ నిన్న పిల్లాడతా మూవీ నుండి.

మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 అమృత గీతం వింటున్నారు. నిన్నే పిల్లాడతా మూవీ నుండి ఒక మంచి పాట వినేశారు కదా. రక్త సంబంధం విలువను, తోబుట్టువుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమానురాగాలను వెండి తెరపై ఆవిష్కరించిన చక్కని కుటుంబ కథా చిత్రం ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య తన సుఖ సంతోషాలను పక్కన పెట్టి తమ్ముళ్ల భవిష్యత్తు కోసం సర్వస్వం ధారపోసే ఒక పెద్దన్నయ్య త్యాగాన్ని, ఆ కుటుంబం ఎదుర్కొనే ఒడిదొడుకలను ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాలోని మాలో గిల్లులో అనే పాట తోబుట్టువుల కేరింతలు, సందడి ఆప్యాయతలను వేటూరి సుందరరామూర్తి గారు స్వచ్ఛమైన పదాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్ గారి ఆహ్లాదకరమైన మెలోడీకి గాన గంధర్వుడు ఎస్పీస బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ గారి గానం తోడైతే అందరినీ అలరించిన ఈ సినిమాలో నుండి వచ్చేస్తుంది ఈ పాట. మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు చూసారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అమృత గీతం వింటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. 1999 విడుదలైన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనే చెప్పాలి. పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్, అద్భుతమైన సంగీతం, ఇవన్నీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను సమరసింహారెడ్డి మూవీలో నుండి నందమూరి నాయక అనే పాట మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను

లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన

0: ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40. ఎప్పుడు విన్నాం సూపర్ హిట్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లు

0: తో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: మేరిటైన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 12:52 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట సుకుమారుడు చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి అనుప్రవేశ గీతం.

0: లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:57 అవుతుంది. మరి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి అను ప్రొవెన్స్ సంగీతం.

మీరు ఇట్లా చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఐ మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినబోతున్న పాట మగధీర చిత్రం నుండి మీకోసం.

0: ఉండాలి రా, ఇదే పదవుల్ని కొట్టయ్యాలి రా, గుమ్మడిగాయ కొట్టయ్యాలి రా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో

0: ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అమూల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 150,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300తో ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న HMDA గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. చేనేతలు, హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు సహా ఎన్నో గ్రామీణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MMEO పథకం ద్వారా వనపర్తి జిల్లాలో 2 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు వనపర్తి DRDO రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
2: కేంద్ర ప్రభుత్వము నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు విపణగనులకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు 301 హెక్టార్లకు ఉచితంగా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకే చేయుచున్నాము.
0: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి DIG పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు.

ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మార్పు ఎక్కడో మొదలవ్వాల్సిన అవసరం లేదు, మనలో మొదలైతే చాలు. ఒక ఆలోచన చైతన్యాన్ని కలిగిస్తుంది, ఒక స్ఫూర్తి సమాజాన్ని మార్చగలదు. అలాంటి వ్యక్తుల కథలతో మిమ్మల్ని మోటివేట్ చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. సైన్స్ అంటే కేవలం పరిశోధనశాలల్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు, అది సమాజంలో ఆఖరి మనిషి కన్నీటిని తుడిచే ఆయుధం కావాలి అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. 3 తరాలుగా ఒకే కుటుంబం సమాజ హితం కోసం తమ జీవితాలను ధారపోసిన అరుదైన చరిత్ర ఇది. స్వాతంత్ర్య సమరంలో స్వదేశీ సేవలందించిన తాతగారు దేశపు ఆకలిని తీర్చి

చిన హరిత విప్లవ పితామహుడు తండ్రి. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వేళ మానవాళికి సైన్స్ ఆధారిత రక్షణ కవచం అందించిన కుమార్తె. ఈనాటి మన చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి చీఫ్ సైంటిస్ట్, రాయల్ సొసైటీ ఫెలో, ప్రముఖ శిశు వైద్య పరిశోధకురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానాన్ని, అలాగే ఆ కుటుంబం దేశానికి అందించిన నిస్వార్థ సేవలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి చైతన్యస్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:27 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి వ్యక్తిత్వంలో కనిపించే నిస్వార్థ సేవకు బీజం వేసింది వారి తాతగారు డాక్టర్ ఎంకే సాంబశివన్ గారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆయన ప్రసిద్ధ సర్జన్. ఆ రోజుల్లోనే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ బోధకాల వ్యాధి నిర్మూలనకు విస్తృతంగా శ్రమించారాయన. మహాత్మాగాంధీ గారి పిలుపుతో స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టి విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ ఖాదీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వైద్యం అనేది సంపాదన కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం అనే సత్యాన్ని ఆచరించి చూపించిన నిస్వార్థ దేశభక్తుడు ఆయన. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. డాక్టర్ సౌమ్య గారి తండ్రి గారి గురించి అందరికీ తెలుసు. భారత హరిత విప్లవ పితామహుడు భారతరత్న డాక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు 1943 వచ్చిన బెంగాల్ కరువులో లక్షలాది మంది ఆకలితో చనిపోవడం చూసి చలించిపోయిన ఆయన అత్యున్నత సివిల్ సర్వీసెస్ అవకాశాన్ని వదులుకొని వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. ధాన్యం కోసం విదేశాల వైపు ఎదురుచూస్తున్న మన దేశాన్ని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, వంగడాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరోవైపు సౌమ్య గారి తల్లి మీనా స్వామినాథన్ గారు నిరుపేదల పిల్లల ప్రాథమిక విద్య, పౌష్టికాహార లోపం, అంగన్వాడీ వ్యవస్థ పరిష్కరణ కోసం జీవితాంతం కృషి చేసిన ప్రఖ్యాత విద్యావేత్త. ఆమె నిత్యం విజ్ఞానం, ప్రజాహితం అనే స్వచ్ఛమైన వాతావరణంలోనే సౌమ్య గారు పెరిగారు. ఇక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ FM 102.8 లో.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:38. ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సౌమ్య స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంట్లో తండ్రి వ్యవసాయం గురించి, తల్లి నిరుపేద పిల్లల విద్య గురించి మాట్లాడుతుండటం చూస్తూ పెరిగిన సౌమ్య పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూణేలోని ప్రఖ్యాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పీడియాట్రిక్స్లో ఎండీ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్, అమెరికాలలో పీడియాట్రిక్ పల్మనాలజీ విభాగంలో అత్యున్నత పరిశోధనలు చేశారు. విదేశాల్లోని విలాసవంతమైన జీవితం కాదనుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మన దేశపు అట్టడుగు వర్గాల చిన్నారులకు వైద్య సేవలు అందించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా ఆవిడది. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కేరింత మూవీ నుండి ఒక చక్కటి పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:44 చేతన స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య గారు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్లో దాదాపు 2 దశాబ్దాల పాటు పరిశోధనలు చేశారు. మన దేశంలో పేదలను ఎక్కువగా వేధించే వ్యాధిక్షయ, ముఖ్యంగా హెచ్ఐవి సోకిన చిన్నారులకు టీబీ వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె కనిపెట్టిన చికిత్సా విధానాలు వేలాది మంది జీవితాలకు ప్రాణం పోశాయి. పోషకాహార లోపానికి క్షయ వ్యాధి ముప్పుకు ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు. క్షయ పరిశోధనల్లో ఆమె చూపిన ప్రతిభతో భారత ప్రభుత్వం ఆమెను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఆ పదవిలో ఉంటూ దేశంలో బయోమెడికల్ రీసెర్చ్ నెట్వర్క్ను ఆధునీకరించారు. ఇంకా మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఆమె అపారమైన అనుభవాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చీఫ్ సైంటిస్ట్ అత్యున్నత పదవికి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ను ఎంపిక చేసింది. సరిగ్గా ఆమె బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ప్రజలందరినీ భయపడుతున్న అతిపెద్ద సంక్షోభం కోవిడ్-19 ప్రపంచాన్ని ముంచెత్తింది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలనే భయంతో చూస్తున్నప్పుడు ప్రపంచానికి సరైన శాస్త్రీయ మార్గనిర్దేశం చేసిన బృందానికి డాక్టర్ సౌమ్య నాయకత్వం వహించారు. వైరస్ తీవ్రత, మాస్కుల ప్రాధాన్యత, వ్యాక్సిన్ల అభివృద్ధిపై ప్రజల్లో ఉన్న ఆందోళనని తొలగిస్తూ ఆమె నిరంతరం సైన్స్ ఆధారిత విశ్లేషణలను ప్రపంచానికే అందించారు.
1: వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: కోవిడ్ సమయంలో కోట్ల మంది పేద ప్రజల టీకాలు అందక వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక ఆ సమయంలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ ఈక్విటీ కోసం పోరాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అందరికీ సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఐక్యరాజ్య సమితి వేదికపై బలంగా చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రాం ద్వారా సామాన్య ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ చేరేలా ఆమె అహర్నిశలు శ్రమించారు. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అంతర్జాతీయ బాధ్యతలను విజయవంతంగా ముగించిన తర్వాత కూడా సౌమ్య స్వామినాథన్ విశ్రాంతి తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సేవలు యావత్ దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఆమె ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలోనే ఈ గౌరవం పొందిన అత్యంత అరుదైన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య. అంతేకాదు తండ్రి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, కుమార్తె డాక్టర్ సౌమ్య ఇద్దరూ రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికై దేశ చరిత్రలోనే మొట్టమొదటి తండ్రి కూతుర్ల జోడీగా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే మన దేశం నుండి క్షయవ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంకి ఆమెను ప్రిన్సిపల్ అడ్వైజర్గా నియమించింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా గ్రామాల్లో మహిళా రైతులకు భూమి హక్కులతో సంబంధం లేకుండా గుర్తింపు దక్కాలని, పోషకాహార భద్రతతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వ్యవసాయ విధానాల కోసం ఎంతగానో శ్రమించారు ఆవిడ. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

తాతగారు స్వాతంత్ర్య సమరంలో పేదలకు స్వదేశీ వైద్యం అందించారు. తండ్రి దేశానికి అన్నం పెట్టి కరువును తరిమికొట్టారు. కూతురు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విజ్ఞానాన్ని ఆయుధంగా మలిచి నేటికీ గ్రామీణ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానం ఇప్పటి సమాజానికి, ముఖ్యంగా యువతరానికి అందించే గొప్ప సందేశం ఒకటి. మన విజ్ఞానం, మన సంపాదన కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన ప్రతిభ సమాజంలోని ఆఖరి మనిషి జీవితంలో వెలుగులు నింపినప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది అని. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా సత్యాన్ని, సైన్స్ ని, మానవత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ప్రపంచాన్నే మార్చవచ్చని నిరూపించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి కృషి ప్రతి ఒక్కరికి నిజమైన చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఇవాల్టి మెలోడీ టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలతో చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు విందాం సాహో మూవీ నుండి ఈ వండర్ఫుల్ సాంగ్.

మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలోడీ టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలు వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వెంతన చిన్నా బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, మీ ఎఫ్ఎం 102.8 లో.

0: నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. సిరివేనెల సాహిత్యానికి కోటి సంగీతం. అసలు ఈ పాట వింటుంటే మైండ్ అలా రిలాక్స్ అయిపోతుంది కదా. మరి ఇటువంటి మంచి మంచి మెలోడీస్ కోసం ట్యూన్ చేసి ఉంచండి మెలోడీ టైం మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:26. మెలోడీ టైం వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నది గర్భం నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి అంత ఎత్తులో రైల్వే బ్రిడ్జ్ అంటే వినడానికే ఇలాగా ఉంది కదా. మరి అక్కడ ట్రావెల్ చేస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాం. మన్మధుడు మూవీ నుంచి వేణు సుమంగళి పాడిన పాట మీకోసం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి మెలోడీ టైం వింటున్నారు. మెలోడీ టైంలో మంచి మంచి పాటలతో ఈ కొద్దిసేపు సమయాన్ని సరదాగా ఆస్వాదిద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేలకు అసలు తాకకుండా గాలిలోనే తేలియాడే రాతి స్తంభం. అసలు నేలను తాకని స్తంభం ఎక్కడైనా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు ఒక మంచి మెలోడీ పాట వినే

0: మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెలోడీ టైమ్లో. మంచి మంచి పాటలు వింటున్నాం. నేలకు అసలు తాకకుండా గాల్లోనే తేలాడే రాతి స్తంభం విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి గుడిలో ఉన్న 70 స్తంభాల్లో ఒక స్తంభం అడుగున పేపర్ గానీ క్లాత్ గానీ వేస్తే అటు నుంచి ఇటువైపుకి ఈజీగా వచ్చేస్తుంది. మన విజయనగర రాజుల 500 ఏళ్లనాటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాజిక్ ఇది. మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా చూడవలసిన అద్భుత దృశ్యం. అప్పట్లోనే ఇంత అద్భుతంగా నిర్మించారో కదా. మరి ఇప్పుడు వినేద్దాం ఒక మంచి పాట. మురారి మూవీ నుండి ఎస్పీ చరణ్ హరిని పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్లో సమయం 2:45 అవుతుంది. మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, కాశ్మీర్లోని దాల్ సరస్సు నీటిపై తేలుతూ ఉండే ఒక అద్భుతమైన పోస్టాఫీస్ ఉంది. మరి ఆ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ముచ్చట్లు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

ఫ్రీ టైంలో మంచి మంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు కాశ్మీర్ లోని దాల్ సరస్సు నీటిపై తేలుతూ ఉంది ఒక అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక హౌస్ బోట్ లో నడిచే ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ నుండి మీరు ఎవరికైనా లెటర్ రాసి పంపితే దాని మీద సాధారణ స్టాంపుతో పాటు సరస్సులో షికార పడవ నడుపుతున్న బొమ్మ ఉన్న ఒక స్పెషల్ ముద్ర వేస్తారు. అక్కడి పర్యాటకులు ఈ పోస్ట్ ఆఫీస్ నుండి తమ వారికి స్పెషల్ పోస్ట్ కార్డులు పంపుతుంటారట. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తపాలా కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు వింటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇప్పుడు వినేద్దాం మరో మెలోడీ సాంగ్. దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి చక్రీ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీస్ వింటుంటే అసలు టైమే తెలియట్లేదు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 2:57 అవుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని చూడటం కంటే దాన్ని ఎంత ప్రేమగా ఎంత రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నామనే దాంట్లోనే అసలైన సంతృప్తి సంతోషం ఉంటాయి. కార్మికుల నుంచి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల వరకు ప్రతి ఒక్కరి శ్రమ

వెనుక ప్రేమ సాధించాలనే తపన ఉంటాయి. మరి మా శ్రోతలందరి కోసం, వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. వసంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఎస్సీ రాజ్కుమార్ సంగీతం.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

0: भी उपलब्ध। बस आपको इतना कहना है, एलेक्सा प्लीज प्ले विविध भारती।
1: प्लेइंग द लाइव ब्रॉडकास्ट ऑफ ऑल इंडिया रेडियो विविध भारती।
2: हवाओं पे लिख दो हवाओं के नाम।
0: इसके अलावा वेव्स ओटीटी, इंटरनेट स्ट्रीमिंग और न्यूज ऑन एआईआर एप्लीकेशन के जरिए सारी दुनिया में उपलब्ध है आपकी अपनी विविध भारती।
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. సచివాలయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాస పరిహారం, అటవీ శాఖ క్లియరెన్స్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్కరికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్ చార్జ్ డి అఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను మరింతగా తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. తెలంగాణలో వచ్చే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 44 ఏళ్ల విరామం తర్వాత జట్టు ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. సాయి ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ క్రీడాకారులను పూలమాలలు, మైసూర్ పేటాతో సత్కరించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్, హ్యాపీ సండే అందరికి. మరి సండే అంటేనే ఫన్ డే. సండే అటు వీకెండ్ మస్తు మస్తు ప్లాన్స్ చేస్తూ ఉంటారు కదా, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి షాపింగ్స్ అంటూ. మరి నేనైతే మస్తు మస్తు మాటలు పసందిన పాటలతో సిద్ధంగా ఉన్నాను, వింటూ ఉండండి. ఛాయ్తో హాయ్ కబుర్లు విత్ మీ సాయి, స్టే ట్యూన్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు.

0: ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మన చుట్టూ ఎన్నో రకాల జీవులు కనిపిస్తూ ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే మనకు వినిపించే పక్షుల కిలకిల రావాలు, ఇంటి ముందు తోక ఊపుతూ మనల్ని పలకరించే పెంపుడు కుక్క, పాలు తాగుతూ ముద్దుగా కనిపించే పిల్లి, పచ్చని చెట్లపై గెంతుతూ సందడి చేసే ఉడుతలు, అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే ఏనుగులు, సింహాలు, పులులు. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనుషుల్లాగే జంతువులకు కూడా ఆహారం, నీరు, నివాసం అవసరం. వాటికి నొప్పి, భయం, బాధ కూడా కలగవచ్చు. అందుకే వాటి పట్ల ప్రేమగా, బాధ్యతగా వ్యవహరించడం అనేది మనందరి బాధ్యత. జంతువుల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ వాటి సంక్షేమం గురించి అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన రోజు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు వరల్డ్ యానిమల్ డే. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పుష్ప చిత్రం నుంచి శివం పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి ఇయర్ అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంక్షేమం, వాటి హక్కులు, సంరక్షణ, జీవ వైవిధ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. జంతువులు మనుషులకు ఉపయోగపడే జంతువులు అంటే జీవులు మాత్రమే కాదు, అవి కూడా ప్రకృతిలో అంతర్భాగం. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కూడా అనేక జంతువులు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే నేడు అడవుల నరికివేత, నివాస ప్రాంతాల నాశనం, అక్రమ వన్య వ్యాపారుల అంటే ఈ వ్యాపారం జరుగుతుంది కదా, అలాగే కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల ఎన్నో జంతు జాతులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో జంతువుల పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ జంతు దినోత్సవం అనేది ఒక ముఖ్యమైనటువంటి సందర్భం. వరల్డ్ యానిమల్ డేని 1931లో ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ జంతు సంరక్షణ కార్యక్రమంలో గుర్తించడం జరిగింది. అక్టోబర్ 4 తేదీని ఎంచుకోవడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈ తేదీని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీస్ని స్మరించుకునే రోజు కోసము ఈ డేని ప్రకటించడం జరిగింది. అయితే జంతువుల పట్ల క్రూరత ఉండకపోవడము, జంతువులను ప్రేమిద్దాం, వాటిని హింసించకుండా ఉందాం, ప్రకృతిని కాపాడదాం, సమస్త జీవుల పట్ల కరుణ చూపుదాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆచార్య చిత్రనుంచి శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన రామజోగ శాస్త్రి, సంగీతం మణిశర్మ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి. ప్రేమ కథ చిత్రాలు అనగానే గుర్తొచ్చే వాటిలో మొదటి వరుసలో ఉంటుంది గీతాంజలి మూవీ. ఎస్, తెలుగు సినిమా చరిత్రలో దీని స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. నాగార్జున హీరోగా వచ్చినటువంటి ఈ మూవీ ఆయన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ లవ్ స్టోరీ మరోసారి వెండి తెరపై సందడి చేయడానికి రిలీజ్ కాబోతుంది. ఇప్పట్లో రీరిలీజ్ హవా నడుస్తుంది కదా. నవంబర్ 13న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా తెలపడం జరిగింది. మరి మరోసారి మ్యాజిక్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి అని కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి మణిరత్నం గారు డైరెక్షన్ చేశారు. తొలి తెలుగు సినిమా గీతాంజలి వారు డైరెక్షన్ చేసినటువంటి మూవీ. ఈ చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చినటువంటి గిరిజ నాగార్జునకు జోడీగా అల్లరి పిల్లగా అలరించారు. ఆవిడ చెప్పేటువంటి డైలాగ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తూనే ఉంటాయి కదా. మరణానికి దగ్గరవుతున్నటువంటి ఇద్దరు ప్రేమికులు వారి మధ్య కొనసాగే అనుబంధాన్ని భావోద్వేగంతో వెండి తెరపై ఆవిష్కరించారు మణిరత్నం గారు. మణిరత్నం గారి ప్రతి ఫ్రేమ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ. మరి ఇళయరాజా గారు ఈ సినిమా కోసం స్వరపరిచినటువంటి ప్రతి పాట ఒక సెన్సేషన్. ప్రస్తుతం రీరిలీజ్లో ట్రెండ్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో గీతాంజలి కోసం చాలామంది సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ మూవీలోని ఈ సాంగ్ వచ్చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించినటువంటి ఈ గీతం

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. స్పోర్ట్స్ అనగానే మనలో చాలా మందికి క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు మాత్రమే గుర్తొస్తాయి కదా. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే ఆట మాత్రం

కాస్త భిన్నమైనది. పచ్చని గడ్డితో నిండిన విశాలమైన మైదానం, చేతిలో పొడవైన కర్రలాంటి పరికరం, దూరంగా కనిపించే చిన్న గోల్ఫ్ బంతి. ఆ బంతిని తక్కువ షాట్స్లో ఒక చిన్న గుంతలోకి పంపించడమే లక్ష్యం. ఎస్, మనం మాట్లాడుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గోల్ఫ్ ఆట గురించి. గోల్ఫ్ ఆటను ప్రేమించే వారందరికీ ప్రత్యేకంగా గుర్తు చేసే రోజు నేషనల్ గోల్ఫ్ లవర్స్ డే, అది ఈరోజే. గోల్ఫ్ అనేది ఒక క్రీడ. ఇందులో ఆటగాళ్ళు ప్రత్యేకమైన గోల్ఫ్ క్లబ్ను ఉపయోగించి బంతిని కొడతారు. మైదానంలో నిర్ణీత దూరాలలో హోల్స్ అనేవి ఉంటాయి. ఆటగాడు బంతిని ప్రారంభ స్థానం నుంచి కొడుతూ సాధ్యమైనంత వరకు తక్కువ షాట్లలో నిర్ణీత గుంతలోకి చేర్చాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే మిగతా స్పోర్ట్స్లలో ఎక్కువ పరుగులు చేయడం లేదా ఎక్కువ పాయింట్లు సాధించడం లక్ష్యమైతే, గోల్ఫ్లో సాధారణంగా తక్కువ షాట్లలో లక్ష్యాన్ని చేరుకోవడమే ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేయర్ 50 షాట్స్లో కోర్సును పూర్తి చేసే మరొక ఆటగాడు ఒక 55 షాట్స్ తీసుకుంటే, ఈ వర్తించేటువంటి అంటే ఆట రూల్స్ ప్రకారం 50 షాట్స్ తీసుకున్నటువంటి ఆటగాడికి మెరుగైనటువంటి స్కోర్ ఉంటుందన్నమాట. ఇంకా తెలుసుకుందాం ఈ ఆట గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

0: నాయక్ చిత్రం నుంచి విజయ్ ప్రకాశ్, బిందు మహిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: గోల్ఫ్ గేమ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. గోల్ఫ్ గేమ్స్లో కేవలం శారీరక బలం మాత్రమే సరిపోదు. ఏ దిశలో బంతిని కొట్టాలి, ఎంత దూరం వెళ్ళాలి, గాలి ఎలా వీస్తుంది, మైదానం వంపులు ఎలా ఉన్నాయి వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే గోల్ఫ్ను నైపుణ్యం, ఏకాగ్రత, వ్యూహం కలగలిసినటువంటి క్రీడగా కూడా చెప్పవచ్చు. ఈ స్పోర్ట్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు కూడా ఉంటాయి. ఏంటంటే అవి గోల్ఫ్ క్లబ్ అని, గోల్ఫ్ బాల్ అని, టీ అని, ఫేర్వే, గ్రీన్, పఫ్ అంటే ఫట్ అని. ఇట్లా అంతర్జాతీయ స్థాయిలలో కూడా గోల్ఫ్ టోర్నమెంట్లు అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ది మాస్టర్ టోర్నమెంట్, యుఎస్ ఓపెన్, ది ఓపెన్ ఛాంపియన్షిప్ గోల్ఫ్లో అంటే ఇవన్నీ ప్రపంచంలో చాలా అంటే చాలా ప్రముఖమైనవి అన్నమాట. ప్రతి స్పోర్ట్స్ మనకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. గోల్ఫ్ మనకి ఓర్పు, ఏకాగ్రత, ఖచ్చితత్వం, నిరంతర సాధన యొక్క ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుంది. ఒక షాట్ సరిగా పడకపోతే ఆట అనేది ముగిసిపోదు. తదుపరి షాట్ను మెరుగ్గా ఆడేందుకు అంటే ఒక ప్లేయర్కి మరో అవకాశం అనేది ఉంటుంది. మన జీవితంలో కూడా ఇలాగే కదా. ఒక ప్రయత్నంలో విజయం సాధించలేకపోతే నిరాశ చెందకుండా తప్పుల నుంచి నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించాలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: సన్నాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి యాజీ నిజార్ పాడిన పాట విన్నారు. గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మనం డైలీ ఎన్నో రకాలుగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే ఫోన్ కాల్స్ అని, వాట్సాప్ మెసేజెస్, వీడియో కాల్స్, ఇలా టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న కొద్దీ సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేరవేసే మార్గాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అందుబాటులో లేని రోజుల్లో ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లు కానీ, రేడియో ఆపరేటర్లు, అత్యవసర సేవల సిబ్బంది ఒకరితో ఒకరు ఎలా సమాచారాన్ని పంచుకునేవారో మీకు తెలుసా? ఎస్, అక్కడ మనకు గుర్తొచ్చేటువంటి పదం 10-4. నేషనల్ 10-4 డే అంటే ఏంటంటే, ప్రతి ఇయర్ అక్టోబర్ 4న ఇది అమెరికాలో నేషనల్ 10-4 డేగా గుర్తిస్తారన్నమాట. ఈ రోజుని మెయిన్గా సిబి రేడియో అంటే కమ్యూనికేషన్ని, ముఖ్యంగా ట్రక్ డ్రైవర్లు మరియు ఈ ట్రక్ డ్రైవర్స్ కానీ రేడియో వినియోగదారుల మధ్య సమాచార మార్పిడిని గుర్తు చేసుకునేటువంటి సందర్భం. 10-4 అనేది ఏంటంటే రేడియో కమ్యూనికేషన్లో ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ లాంగ్వేజ్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే మెసేజ్ రిసీవ్ లేదా అక్నాలెడ్జ్డ్, అంటే మీ సందేశం అందింది, మీరు చెప్పింది అర్థమైందని చెప్పడం. అంటే ఎగ్జాంపుల్, ఒక ట్రక్ డ్రైవర్ తన సహచరుడికి రేడియోలో ఏదైనా సమాచారం అందిస్తే అవతలి వ్యక్తి 10-4 అనే సమాధానం ఇవ్వవచ్చు అన్నమాట. అంటే దీని సందేశం ఏంటంటే మీ యొక్క మెసేజ్ అనేది అందింది అని మాత్రం. ఒకసారి ఊహించుకోండి, అంటే 100 కిలోమీటర్ల

ఇలాంటి సమాచారాన్ని రేడియో ద్వారా పంచుకోవచ్చు. అంటే అయితే ఈ కోడ్ అనేది ప్రతి దేశంలోనూ ప్రతి రేడియో వ్యవస్థలోనూ ఒకే విధంగా ఉపయోగిస్తారనేది అనుకోవద్దు. దీని అర్థం వినియోగ సంబంధిత కమ్యూనికేషన్ విధానాన్ని బట్టి అనేది కూడా మారుతూ ఉండవచ్చు అన్నమాట. మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒకసారి సరదాగా ఇలా 10 to 4 అని చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్రతిరోజు ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం, తెలంగాణ, దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
1: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ
0: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల్ల శ్రీధర్బాబు, ఎంపీ ఎం రఘునందనరావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో నషాముక్త యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సహకారంతో నిర్వహించిన ఈ వాకథాన్ చార్మినార్ నుంచి ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ చింతల పిలుపునిచ్చారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ సూచించారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయం

0: పై చర్చిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews హైదరాబాద్ ఫాలో అవ్వండి. AINNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరామైన్లు రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్కా కుమారయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ప్రతి సెక్టర్ను వరల్డ్ క్లాస్లో ఒక మంచి మోడల్గా డెవలప్ చేస్తుంది. అందులో 2047లో వికసిత్ భారత్ దిశగా ఇండియా నెంబర్ 1 కావాలి. మోడీ గారు పయనించేటప్పుడు మన ఎకనామిక్ పొజిషన్ 11th ఉండే, ఇప్పుడు దాన్ని మనం 4th చేరుకున్నాం. నెక్స్ట్ 1 ఇయర్లో మనం నెంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా వరల్డ్కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీసు అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం వలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించడం లేదు. యూత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
0: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి ములుగు, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు. పెద్ద చిత్రం నుంచి మోహిత్ చవన్ పాడిన పాట విందాం. సాహిత్యం బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన

0: దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయ శ్రీపాద, పుణ్య సెల్వ పాడిన రెహమాన్ గీతం, సంగీతం సంతోష్ నారాయణ్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై.

0: భారతరత్న ప్రత్యేక ధారావాహిక, తప్పక వినండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: సండే అయినా మండే అయినా ఏ వీక్ అయినా మన హైదరాబాద్ రోడ్లు అనేటివి ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది, కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఇంటికి సురక్షితంగా చేరండి. ఇప్పుడైతే లెనిన్ చిత్రం నుండి తమన్ స్వీయ సంగీతంలో శ్రీకృష్ణతో పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

ది పైరెట్ చిత్రం కోసం మిత్ర జంగారెడ్డి ప్రభా పాడినపాట విన్నారు. రచన కాసల శ్యామ్, సంగీతం అనిరుద్ రవిచందర్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40. లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: డెకా చిత్రం కోసం భీమ్స్ సిసిరిలో సంగీతంలో చిన్మయతో పాడిన పాట, రచన భాస్కర్ భట్ల రవికుమార్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 6 గంటలు దాటి 52 నిమిషాలు. ఇప్పుడు విందాం డాకు మహారాజ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్ల.

0: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి భీమ్ సుస్వీయ సంగీతంలో ప్రణవి ఆచార్యతో పాడిన పాట విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
3: మీట్ ద స్టార్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: పుష్ప 2 చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శంకర్ బాబు కందుకూరి లక్ష్మీదాస పాడిన పాట, గీతరచన చంద్రబోస్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ

0: మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక, డిజిటల్, మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు, సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని, దాని అజెండా, పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ఫాలో అవ్వండి. AARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధాన

0: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇది మన చట్టం. గృహహింస నుండి మహిళల పరిరక్షణ.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దానిలోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాడికి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట, వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
0: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
1: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలోపు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కొక్కసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడున్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, అంటే ప్రతి జిల్లా కలెక్టర్ ఆ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక

0: ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే, డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి, ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది, అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య వైద్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారి ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ తిండికి కానీ లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశం అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా, ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలు అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని. అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు, ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తర్వాత కోర్టు వరకు వెళ్ళడం తర్వాత ఇది పిలిపించడం మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరు ఎవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ రోహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువులు కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా?
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులు పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందొచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానైనా రక్షణ ఉత్తర్వులు కానీ తర్వాత నివసించే హక్కు, అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారనేది లేదు, తర్వాత పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి

0: రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారు అన్నమాట. అంటే భర్త ఉన్న ఇంటి లోపల ఆమె కూడా నివసించే హక్కు. అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి. అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతనిది, తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు, ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతనిది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టు వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట. ఉంది వాటిలో ఏమని చెప్తారు తప్పించి, అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి, ఇక్కడ ఇష్యూ వస్తే. అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు,
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు.
0: ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఆ మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేదా సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటనేది ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకు మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఇది మన చట్టం, గృహహింస నుండి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయ్ భాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు. సరదా సాయంత్రం కార్యక్రమానికి స్వాగతం. సరదా సాయంత్రం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు, మాకు మెయిల్ చేయవలసిన మా మెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com hellovividbharatihyd@gmail.com. మరి సరదా సాయంత్రంలో మొదటి ప్రశ్న, నాగార్జున నయనతార కాంబినేషన్లో 2 మూవీస్ వచ్చాయి, మరి వీరిద్దరి కాంబినేషన్లో

వచ్చిన మొదటి చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి hyd@gmail.com కి మెయిల్ చేయండి. ప్రశ్న మరొకసారి, నాగార్జున నయనతార కాంబినేషన్లో 2 మూవీస్ వచ్చాయి, మొదటి చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో.
1: సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, నాగార్జున నయనతార కాంబినేషన్ లో 2 మూవీస్ వచ్చాయి, మరి మొదటి చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే ఇంకా దోర్నల బాలాజీ, రేణుక, వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, బండి కృష్ణగౌడ్ గోధుమకుంట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేపాల సుష్మా వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 2 మూవీస్ వచ్చాయి, అదొకటి బాస్, మరొక మూవీ గ్రీక్ వీరుడు. బాస్ మూవీకి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా అందరికీ సుపరిచితమే కదా, మరి వారు బాలకృష్ణ నటించిన ఒక చిత్రంలో పాట రాయడం జరిగింది, ఇంతకీ ఏ పాట ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి, సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా అందరికీ సుపరిచితమే, వారు బాలకృష్ణ గారు నటించిన ఒక చిత్రంలో పాట రాయడం జరిగింది, ఇంతకీ ఏ పాట ఏ చిత్రం కోసం రాశారు? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి HYD @gmail.com కి మెసేజ్ చేయండి.

సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్గా అందరికీ సుపరిచితమే. మరి వారు బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక చిత్రంలో పాట రాశారు. ఇంతకీ ఏ పాట, ఏ చిత్రం కోసం రాశారని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, ఇంకా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు బండారు, అలాగే ఇంకా దస్తగిరి సంధ్య పొరుద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అలాగే బాలాజీ దోర్నాల బాలాజీ రేణుక హైదరాబాద్ నుంచి, అమనగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, పుణ్ణ వెంకటేశం హేమలత నెమ్మని గ్రామం నుంచి, గొల్లపల్లి నుంచి ఇదునూరి లక్ష్మయ్య జంగమ్మ రైట్ ఆన్సర్, అలాగే మోరిపొలం నుంచి పంతడి శ్రీనివాస్, రేపాల స్వాతి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి భైరవ ద్వీపంలో విరిసి నది వసంతగానం. మరి మరో ప్రశ్న మరి సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి ఆకాశవాణి. మరి మరో ప్రశ్న ఏంటంటే, మహానటి చిత్రంలో ఎస్వి రంగారావు గారి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు? మహానటి, కీర్తి సురేష్ గారు నటించారు కదా, మహానటి చిత్రంలో ఎస్వి రంగారావు గారి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి హెచ్వైడి @gmail.com కి మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సరదా సాయంత్రం వింటున్నారు. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, మహానటి చిత్రంలో ఎస్వి రంగారావు గారి పాత్రలో కనిపించిన నటుడు ఎవరు అని అడిగాను. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళలో మహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడి నుంచి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, అలాగే రమాదేవి, రవికుమార్, మల్కాజిగిరి నుంచి, నిమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, దూర్నాల రేణుక, బాలాజీ, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, పంతాడి శ్రీనివాసరావు, మూరిపొలం నుండి, సంధ్య, ప్రొద్దుటూరు కడప నుంచి, అమనగుర్తు నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమార్తులు బండారు, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారి పాత్రలో కనిపించడం జరిగింది. మరి మరో ప్రశ్న సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేసింది? ప్రశ్న మరొకసారి, భారత ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేసింది? ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి HYD @gmail.com కి మెయిల్ చేయండి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: సరదా సాయంత్రం వింటున్నారు విత్ మీ సాయి.

భారత ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు అమలు చేసింది అని అడిగాను. చాలా మంది రైటర్స్ అది పంపించారు. రమాదేవి మల్కాజ్గిరి నుంచి, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్, అలాగే మహమ్మద్ జనీద్దీన్ ఉమ్మెడ నుంచి, అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, పున్నా వెంకటేశం హేమలత, నిమ్మాని నుంచి గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, దోర్నాల రేణుక, బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు బండారు, అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు ఈదునూరి లక్ష్మయ్య వలిగొండ నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 1972. ప్రపంచంలో అత్యంత జీవ వైవిధ్యం ఉన్నటువంటి దేశాలలో భారత్ కూడా ఒకటి. భారత ప్రభుత్వం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకారం 45,000 రకాల మొక్కలు, 91,000 రకాల జంతువులతో సహా భూమిపై ఉన్నటువంటి అన్ని తెలిసినటువంటి జీవజాతుల్లో 7% నుంచి 8% వరకు ఇక్కడ నివసిస్తున్నాయి. అంటే మన పర్యావరణ వారసత్వాన్ని రక్షించేందుకు ప్రభుత్వం 1972లో మొదటి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. ఇదండి ఆన్సర్. ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ 6 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. అత్యంత వృద్ధులైన పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులను ఈ అదాలత్లో పరిష్కరించనున్నట్టు ఆ శాఖ తెలిపింది. 2017లో ప్రారంభమైనప్పటి నుండి

ఇప్పటి వరకు జరిగిన 16 పెన్షన్ అదాలతులలో మొత్తం 20,676 ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం, తెలంగాణ, దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. హైదరాబాద్లో జరిగిన నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన నషాముక్త యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నిర్మల్లో 23 కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ శాంతి, భద్రత, అనుసంధానం వర్ధమాన మధ్యతరహా శక్తులకు ముఖ్యమైన అజెండాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ప్రపంచం మారుతోందని, అజెండా స్వరూపం కూడా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వెల్లడించింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

సినిమా అంటే కేవలం కథ, పాటలు, వినోదం మాత్రమే కాదు, కొత్త ఆలోచనలకు ఒక అందమైన వేదిక. తన ప్రతి సినిమాతో ఈ సత్యాన్ని నిరూపించిన దర్శకుడు, ప్రయోగాలకు పెద్దపీట వేసిన సృజనాశీలి, భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఆయన అసాధారణ సినీ ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. సింగీతం గారికి నివాళి.

ఏడు దశాబ్దాల అసాధారణ సృజనాత్మకత, ప్రయోగాత్మక చిత్రాలకు చిరునామా, భారతీయ సినీ సెల్యులాయిడ్ సైంటిస్ట్ మన సింగీతం శ్రీనివాసరావు. 1931 సెప్టెంబర్ 21 ఆంధ్రప్రదేశ్లోని గూడూరులో జన్మించిన సింగీతం గారు చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ సినిమా నిర్మాణంలోని అనేక అంశాలను లోతుగా నేర్చుకున్నారు. మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి అద్భుతమైనటువంటి క్లాసిక్ చిత్రాల నిర్మాణ అనుభవం ఆయన సినీ దృక్పథానికి బలమైన పునాది వేసింది. ఆయన మూవీస్లో ఊహ, సాంకేతికత, భావోద్వేగం, హాస్యం అద్భుతమైన సమన్వయంతో కనిపిస్తాయి.

1972లో నీతి నిజాయితీ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సామాజిక అంశాలు, కుటుంబ కథలు, హాస్యం, ఫ్యాంటసీ, చారిత్రక నేపథ్యం, సైన్స్ ఫిక్షన్, ఇలా ఎన్నో విభిన్న జానర్లో సినిమాలు తెరకెక్కించారు. సంగీతం గారి ప్రత్యేకత ఒకటే, ఒక సినిమా మరో సినిమాలా ఉండకూడదు, ప్రతి కథకు కొత్తగా ఆలోచించాలి, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వాలి అనే ఆలోచనతో ఆయన ప్రతి చిత్రాన్ని ఒక కొత్త ప్రయోగంగా మలిచారు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, రచయిత, చిత్రకారుడు, సంగీత అభిమాని, సాంకేతిక ప్రయోగశీలి, తెరపై ఊహలకు ప్రాణం పోసే దర్శక మాంత్రికుడు.

భాషలు మారినా సృజనాత్మక మాత్రం ఒకటే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో విభిన్న కథలను ఆయన ఆవిష్కరించారు. హాస్యం నుంచి హర్రర్ వరకు, చారిత్రక కథనం నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు, మూకీ సినిమా నుంచి యానిమేషన్ వరకు, ఏ జానర్ ఎంచుకున్నా తనదైన ముద్రను వేయడం సింగీతం గారి ప్రత్యేకత. అందుకే ఆయనను ఒక దర్శకుడు మాత్రమే కాకుండా సినిమా సైంటిస్ట్గా అభివర్ణించడం సముచితం. ఒక మంచి పాట చెవులకు ఆనందమిస్తుంది, ఒక గొప్ప పాట మనసును తాకుతుంది, కానీ కొన్ని పాటలు మాత్రం కాలం గడిచినా మన జ్ఞాపకాలలో మధురంగా నిలిచిపోతాయి. అపురూపమైన గీతమే అమావాస్య చంద్రుడి చిత్రంలోని. ఈ పాటకు మరో అరుదైన ప్రత్యేకత ఉంది. అపూర్వ కవి శ్రీ వెంటూరి సుందరమూర్తి గారి సాహిత్యం, ఇళయరాజగారి స్వరకల్పన వచ్చిన మొట్టమొదటి గీతం ఇదే. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిరస్మరణీయమైన గీతాలు అందించిన ఈ అపూర్వ సాహితీ సంగీత కాంబినేషన్కు ఈ గీతమే తొలి అడుగు. సింగీతం గారి సృజనకు, వేటూరి ఇళయరాజగారి అపూర్వ కలియకకు ప్రేమపూర్వక నీరాజనం పలుకుతూ

మయూరి వేదనను విజయంగా మార్చిన కథ. శరీరానికి పరిమితులుండొచ్చు, సంకల్పానికి పరిమితులుండవు. సుధాచంద్రన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన మయూరి సినిమా ఒక స్ఫూర్తిదాయకమైన బయోపిక్. శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినా సంకల్పాన్ని కోల్పోకపోతే మనిషి అసాధ్యాన్ని సైతం సాధించగలడు అనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రం అందించింది. ఈ చిత్రం సింగీతం గారి దర్శకత్వ ప్రతిభకు మాత్రమే కాదు, మానవ సంకల్పంపై ఆయనకున్న నమ్మకానికి కూడా నిదర్శనము.

పుష్పక విమానం, మాటలు లేకుండా మాట్లాడిన అద్భుతం, సింగీతం గారి దర్శకత్వ ప్రతిభకు చిరస్మరణీయ నిదర్శనంగా నిలిచినటువంటి చిత్రం పుష్పక విమానం. దాదాపు సంభాషణలు లేకుండా కేవలం దృశ్యాలు.

నటన, సంగీతం, శబ్దాలు ఆధారంగా ఒక సంపూర్ణ కథను చెప్పిన ఈ చిత్రం భారతీయ సినిమాకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఒక్కసారి ఊహించండి, ప్రేమ, ఆకలి, పేదరికం, ద్రోహం, హాస్యం, వేదన, ఇవన్నీ మాటలు లేకుండానే ప్రేక్షకుడితో మాట్లాడతాయి. ఐసుగడ్డలు కరిగే శబ్దం, చెప్పుల శబ్దం, సిగరెట్ లైటర్ శబ్దం, ప్రతి చిన్న శబ్దాన్ని ఒక పాత్రలా మలిచి ప్రేక్షకులను నవ్వులతో, ఆశ్చర్యంతో, భావోద్వేగంతో కట్టిపడేశారు. మాటలు లేకుండా కథ చెప్పడం సాధ్యమేనా అనే ప్రశ్నకు సాధ్యమే అని తన పుష్పక విమానంతో సమాధానమిచ్చారు సింగీతం శ్రీనివాసరావు.

ఆదిత్య 369 టైం ట్రావెల్ అనే వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ను తెలుగు తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. అప్పటి సాంకేతిక పరిమితుల్లోనే ఇంతటి విభిన్నమైన ఆలోచనను తెరపై చూపించడం సింగీతం గారి సృజనాత్మకతకు నిదర్శనం. తెలుగు ప్రేక్షకులను ఒక టైం మెషిన్లో ఎక్కించి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లోకి తీసుకెళ్లి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచిన చిత్రం ఆదిత్య 369. అదే సమయంలో మన చరిత్రను, సంస్కృతిని కూడా గుర్తు చేస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని క్లాసిక్గా నిలిచిపోయిన ఈ చిత్రం కాలాన్ని వెనక్కి తిప్పలేదు, కాలాన్నే ఒక కథగా మార్చారు అనే సంగీతం గారి

భైరవద్వీపం సాంకేతిక పరిమితుల్లో సృష్టించిన విజువల్ వండర్. 1994 వచ్చిన భైరవద్వీపం చిత్రంలోని గాల్లో ఎగిరే మంచం సన్నివేశాలు కానీ క్రూర మృగాల దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈరోజులా గ్రీన్ మ్యాట్లు కానీ ఆధునికత కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని కాలంలో కెమెరా ట్రిక్స్, ఫోటోగ్రాఫిక్ టెక్నిక్స్, సూపర్ ఇంపోజిషన్ వంటి సాంకేతికతలను ఉపయోగించి అద్భుతమైన విజువల్స్ను సృష్టించారు. పరిమితులు ఉన్న చోటే అవకాశాలను వెతకడం, అదే సింగీతం గారి ప్రత్యేకత.

భైరవ ద్వీపం, ఆదిత్య 369, మయూరి, పంతులమ్మ, తరం మారింది, ఎన్నో విభిన్న చిత్రాలు ఆయన ప్రత్యేకమైన దర్శకత్వ శైలికి నిదర్శనాలు. కేవలం తెలుగులోనే కాదు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. కమలాసన్ గారితో కలిసి పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, మైకల్ మదన కామరాజు వంటి వినూత్న చిత్రాలను అందించారు. ఇక కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ వంటి మహానటులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించారు.

0: ఎత్తులు వేయరా, ఎత్తులు జిత్తులు వేయరా.
1: ఆకాశం నీ హక్కురా.

బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం గారు కేవలం దర్శకత్వానికే పరిమితం కాలేదు. రచన, సంగీతం, నటన, సాంకేతికత, సినిమాకు సంబంధించిన అనేక క్రాఫ్ట్స్కు ఆయన ఉన్న పట్టు ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞను తెలియజేస్తుంది. మైకేల్ మదన్ కామరాజులో కథ చెబుతా కథ చెప్తా అంటూ పాటలు కనిపించడం ఆయనలోని కళాకారుడికి మరో ఉదాహరణ. వరుడు సినిమాలో కూడా కనిపించారు. ఇక కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ నటించిన కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే ఘటోత్కచ హిందీలో వచ్చినటువంటి ప్రాజెక్టులకు తన సంగీత ప్రతిభను అందించారు. పురస్కారాలు కూడా ఎన్నో. ఆయన గొప్పతనం అవార్డులకే అతీతం కాలేదు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, ఇలా ఎన్నో గౌరవాలు ఆయనను వరించాయి. 2011లో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.

సంగీతం గారి గొప్పతనం కేవలం అవార్డులలో లేదు, ఆయన గొప్పతనం కొత్తగా ఆలోచించడంలో ఉంది, ప్రయోగించడానికి భయపడకపోవడంలో ఉంది, సాంకేతిక పరిమితులను సృజనాత్మకత అవకాశాలను మార్చడంలో ఉంది, ప్రేక్షకుడి ప్రతిసారి కొత్త అనుభూతిని అందించడం.

చేయడంలో ఉంది. వయసు పెరిగినా ఆలోచనలు కొత్తదనం తగ్గలేదు. వయసు పెరిగినా సినిమా పట్ల ఆయన ఉత్సాహం మాత్రం తగ్గలేదు. 94 ఏళ్ల వయసులో కూడా సినిమా పట్ల అదే అభిరుచి, అదే ప్రయోగాత్మక దృక్పథంతో పనిచేయడం ఆయనకు సినిమాపై ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. 2026లో వచ్చిన సింగ్ గీతం ఆయన 61 చిత్రంగా నిలిచింది. తన ఇంట్లోనే కూర్చొని హోమ్ థియేటర్ వద్ద మానిటర్ చేస్తూ, ఆన్లైన్లో సినిమాను దర్శకత్వం వహిస్తూ, వర్చువల్ సెటప్లో కేవలం 72 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం ఆయన సాంకేతికకు స్వీకరించే తీరుకు నిదర్శనం. తరం మారిన, సాంకేతిక మారిన, సింగీతం గారి ప్రయోగాత్మక దృక్పథం మారలేదు. సింగీతం ఒక పేరు కాదు. అందుకే సింగీతం శ్రీనివాస గారిని కేవలం ఒక దర్శకుడిగా చెప్పలేము. ఆయన ఒక సృజనాత్మకత శక్తి, ఒక ప్రయోగాల పాఠశాల, ఒక సినీ విజ్ఞాన సర్వస్వం, భారతీయ సినిమా ఆలోచన విధానానికి ఒక ప్రత్యేకమైన స్వరం. మీరు వెళ్ళిపోయినా, ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన పాత్రలు మనతో మాట్లాడుతూనే ఉంటాయి. ఆయన సినిమాలు మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. ఆయన ప్రయోగాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆయన ఆలోచనలు కొత్త తరాల దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సినిమాకు కొత్త దారి చూపిన ఆ మహాదర్శకుడి జ్ఞాపకం భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సింగీతం శ్రీనివాస గారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు, యావత్ సినీ ప్రపంచానికి మా ప్రగాఢ సినిబుద్ధి. మీ సింగీతం మాత్రం భారతీయ సినిమాలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ గొప్ప దర్శకుడికి ఘన నివాళి అందిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంగ సమయం 9 గంటలు దాటి 42 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

covid.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి చక్రి స్వీయ సంగీతంలో కందికొండ రాసిన గీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవచ్చు.

0: ఆనందం చిత్రం కోసం సుమంగళి మల్లికార్జున పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో ఓటర్స్

ecai.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రాజా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ ఆశిస్తా మనసా వాచా మనసిస్తే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంల సమయం 10 గంటలు దాటి 28 సెకండ్లు. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954లో విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి, ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

ఈ చిత్రానికి తోటి రచయితలైన శ్రీశ్రీ, దాశరథి, నార్ల చిరంజీవి గారుల చేత పాటలు రాయించారు. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ గారు రాసిన సీతాకళ్యాణ హరికథ చాలా ప్రసిద్ధి పొందింది. చిత్రీకరణ కథానాయకుడు కథానాయికలపై చేసిన కళ్ళు మూసుకుని వింటే ఆ రఘురాముడే దర్శనమిస్తాడు. అయితే ఈ హరికథలోని ఫెల్లుమనే విల్లు గంటలు ఘల్లుమనే అనే పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శివధనుర్భంగంలోనిది. మరొక పద్యం భూతలనాథుడు రాముడు శ్రీ బమ్మెర పోతన రచించిన భాగవతం నవమస్కంధంలోని శ్రీరామచరిత్రంలోనిది. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాస్ శబాస్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగ

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకుని వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున జినకుల తిలకుడు

0: చెందే నయము జయమును భయము విస్మయము గదురా. శ్రీమద్ రమారమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్ రమారమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు. అంతట భూత

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977లో విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం. సంగీతం కెవి. మహదేవన్.

ప్రతి మనిషికి తన భార్య పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. మనిషి కట్టుకున్న ఆశాసౌధాలే ఒక్కోసారి గాలిమేడలవుతాయి. అవసాన దశలో ఉన్నప్పుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా ఉండవని గ్రహిస్తాడు. కులమతాలకు స్థితిగతులకు అతీతంగా తనకు సేద తీర్చి కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి నా అనేవారు లేక బ్రతుకుబండినిలాగే ఆ యువకుడు దీనస్థితిలో నిస్సహాయుడైయున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తిపడతాడు. అతనిలో తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదు అతనికి. ఈ ఇతివృత్తంతో నిర్మించబడిన చిత్రం గాలిమేడలు. విధి ఆడిన ఆట వల్ల దూరమై అనుకోని పరిస్థితుల్లో చేరువైన తండ్రి కొడుకులుగా నాగయ్య, ఎన్టీఆర్ నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య వారి ఈ రచన అందరినీ కదిలిస్తుంది. ఆ భావాన్ని హృద్యంగా ఆలపించి అజరామరం చేసింది ఘంటసాల గానం. సంగీతం టీజీ లింగప్ప.

వగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తన వల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో పిల్లగాలి వీచే వేళ రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది. సముద్రాల సాహిత్యం అందించగా యమున కళ్యాణి రాగంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

రాజ్యం పిక్చర్స్ పతాకంపై 1963లో శ్రీమదాంధ్ర మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన చిత్రం నర్తనశాల మహోన్నతమైన దృశ్యకావ్యం. ఈ చిత్రం పేరు తెలవగానే మనకు స్ఫురించేవి చక్కని పద్యాలు, పాటలు. వాటిని తెలుగువారికి చిరస్థాయిగా నిలిచేట్టూ అందించిన సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. తిక్కన సోమయాజులు రచించిన ఈ పద్యం వెనుక బృహన్నలగా ఎన్టీ రామారావు, వలలునిగా దండమూడి రాజగోపాలరావు, ద్రౌపదిగా సావిత్రి నటించారు. ఘంటసాల ఈ పద్యాన్ని మృదుమధురంగా ఆలపించారు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానంచేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణరెడ్డి గారు 2వ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

బండరాముడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన ఈ రసవత్తర భక్తిగీతాన్ని చిత్తూరు వి నాగయ్య గారిపై చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య. ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణంగా నటించారు. 1959లో విడుదలైన ఈ చిత్రం కోసం జంపన చంద్రశేఖరరావు రచించిన పాట ఇది. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి, కె ప్రసాదరావు.

తొలి ప్రేమతో చిగురించిన వలపుల తలపుల కన్నా కలవబోతున్న ఆనందమే ప్రేమికులకు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడే ప్రేమికులు వారిద్దరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకోవడం సహజం. రానంతసేపు విరహంతో అలమటించినా ప్రేయసి లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపు తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని పక్కనపెట్టి తమ కోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయకపోగా వారితో కలహం పెట్టుకుంటారు. ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత పెంచుతాయి. అలా ఓ నాయకుడు నాయిక ఎప్పటిలాగే కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపు రాకపోయేసరికి ఆశలన్నీ నిరాశలవుతాయి ఆ అమ్మాయికి. అతను రాడేమో, వేచి చూసిన ఈ కాలమంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన భావనతో పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. అతని మీద తన మనసులో అమేయంగా అప్రమేయంగా కలుగుతున్న ఆ ప్రేమ భావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలజడి రేగిన హృదయంతో చెలించిపోతోంది. తన మనసుని హరించిన ఆ నవమన్మధుడు ఎవరో, ఎక్కడివారో, ఎక్కడికి వెళ్లారో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించిపోతుంది పద్మావతి. తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తన నుంచి హరించాడని, అనుమతి లేకుండానే తన మనసుపై వలపుని చిలికాడని, అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి అర్పించుకుంది. దివ్యతత్వాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. అలౌకికమైన ఆనందలోకపు అంచుల్లోకి మనల్ని తీసుకెళ్లే ఈ మధురమైన గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల పి. సుశీల. రచన ఆత్రేయ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:56. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు. ఉదయం 6:05 క్షేత్రదర్శిని, 6:50 చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 12వ భాగం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. రేపు ఉదయం 6:50 7:15 ఇది మన చట్టం మెడికల్ నెగ్లిజెన్స్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ దుంపా శ్రీదేవి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి. రేపు ఉదయం 7:15 7:30 జనరంజని, 8:15 లేకల్ ఈమెయిల్ ద్వారా కోరి శ్రోతలు కోరిన పాటలు వింటారు జనరంజని.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఉదయం 10:00 మార్నింగ్ మస్తీ, ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:05 అమృత గీతం, 12:30

8 ఫీట్ 1 గంట 20 నిమిషాలకు చైతన్య స్ఫూర్తి, 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైమ్. ఇక సాయంకాలం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 20 నిమిషాలకు డ్రైవ్ టైమ్ హిట్స్, 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల, 6 గంటల 50 నిమిషాలకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్, అలాగే 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం. ఆర్టెరియో వెనస్ ఫిస్టులా, ఈ అంశం గురించి డాక్టర్ పైడి రంగనాథం గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు సరదా, సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గీతాలు, రాత్రి 10 గంటలకు మధురిమా.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.